ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 11వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 42 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు ఉదయం 11:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పటన్లో సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణ 75వ వార్షికోత్సవంపై ప్రసంగిస్తారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అలాగే ఈరోజు ఉదయం 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక ఉంటుంది ఈరోజు ఉదయం 9:30. ఇక ఈరోజు 6:10 భావనలో గుణం ఈ అంశం గురించి శ్రీ జి కనకరాజు గారి ప్రసంగం, 6:15 భక్తిరంజనిలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా చంద్రశేఖరాష్టకం. 6:30 పొలం పనులు. ఈనాటి కార్యక్రమంలో పశుగ్రాస పంటలు జాగ్రత్తలు ఈ అంశం ఉంటుంది. ఉదయం 7:00 యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి రమేష్. 7:15 ఉదయ తరంగిణి ఈనాటి కార్యక్రమంలో ఈరోజు ప్రపంచ రహదారి భద్రతా వారం, దాని గురించిన వివరణ ఉంటుంది. అలాగే ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ ఈనాటి కార్యక్రమం

మలో రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ భోపాల గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎన్సీ రాజ్యలక్ష్మి గారి గాత్రం ప్రసారం అవుతుంది. 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక. 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రోజు చిందు యక్షగానం డాంగియోపాఖ్యానం కథ వినిపిస్తారు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య బృందం వారు. అలాగే ఈరోజు 11:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పటాన్లో సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణ 75వ వార్షికోత్సవంపై ప్రసంగిస్తారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం కార్యక్రమంలో కథానిక కానుక రచయిత్రి శ్రీమతి భారతీ కృష్ణ గారు, 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో అపురూప సుందరి కథ ఒక్కో కథ వినిపిస్తారు శ్రీ కచ్చు లింగయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 7:00 మార్కెట్ ధరలు, ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలిలో పశు విజ్ఞానం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది, 7:45 వికసిత్ భారత్ కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు, ఇందులో డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు గారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణ. 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కచేరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ ఈ కార్యక్రమం. ఈరోజు 11:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పటన్లో సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణ 75వ వార్షికోత్సవంపై ప్రసంగిస్తారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఈ కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: అజ్ఞానం, జడత్వం, నిర్లక్ష్యం, మోహం వంటి గుణాల ఆధీనంలో ఉంటారు. తమోగుణంతో మరణించిన వారంతా జంతువులుగా జన్మిస్తారు. రజోగుణం కలిగిన వారికి సుఖభోగాలపై ఆసక్తి కలుగుతుంది. ఈ గుణం అధికమైనప్పుడు ప్రాపంచిక అంశాలపై ఆసక్తి, అశాంతి కలుగుతుంది. రజోగుణంలో ఆశ ప్రధానంగా ఉండి కోరికలు తీర్చుకునే కర్మలు చేయిస్తుంది. 3. సత్వగుణం. ఈ గుణం కలిగిన వారు ఆ 2 గుణాలు కలిగిన వారికంటే పవిత్రమైన వారు, క్షేమదాయకమైన వారు. సత్వగుణం కలిగిన వారు చేసే పనులు పవిత్రమైన ఫలితాలను ఇస్తాయి. ఈ గుణంతో జీవించి మరణించిన వారంతా జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రజాకవి వేమన విరచితమైన ఒక పద్యాన్ని పరిశీలిద్దాం. కర్మ గుణములన్నీ కడబెట్టి నడువమీ తత్వమెట్లు తన్ను తగులుకొనును. నూనెలేక దివ్య నువ్వులా వెలుగున విశ్వదాభిరామ వినురవేమ. కర్మములను, రజోతమో గుణములను విడిచిపెడితే గాని మానవుడు తత్వమును తెలుసుకొనలేడు. దీపము నూనెతో వెలుగుతుంది గాని నూనెకు మూలమైన నువ్వులతో వెలుగదు కదా అని వేమన విడమర్చి వివరిస్తాడు. ఒకనాడు వాల్మీకి మహర్షి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరైనా ఉన్నారా, ఉంటేవారెవరు అని వాల్మీకి నారద మహర్షిని ప్రశ్నించాడు. దానికి నారద మహర్షి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు. ఉన్నారు, 16 గుణములు కలిగిన గొప్ప మానవుడు శ్రీరామచంద్రుడు అన్నారు. శ్రీరాముడు మానవుడిగా జన్మించాడు. మానవులు ఎలా కష్టపడ్డారో ఆయన కూడా అలాగే కష్టపడ్డారు. శ్రీరాముడు శిష్యుడిగా తన యొక్క గురువులకు శుశ్రూషలు చేశాడు. తన శక్తి సామర్థ్యాలతో శత్రువులను గెలిచాడు. దాన గుణములతో దీనజనులను ఆదుకున్నాడు. మానవుడిగానే తన జీవితాన్ని సమాప్తం చేసుకున్నాడు. సంపూర్ణమైన మానవ అవతారమే రామావతారమని వివరించాడు. కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞచ్చ కృతజ్ఞచ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చాకోయుక్త సర్వభూతేషుకో ఇత విద్వాన్ కం కం సమర్థచకం ఏకప్రియ దర్శన ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతుమాన్ కోన సూయక కశ్య బిబ్బతీ దేవాచ్చ జాత రోషస్య సంయుగే. ఈ శ్లోకాల భావము, మానవుడు న్యాయాన్ని పాటించి ధర్మబద్ధంగా జీవించాలని చూపిన ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. అలాగే 15వ శతాబ్దానికి చెందిన మారణ వెంకయ్య కవి భాస్కర శతకంలో ఇలా వివరించాడు. దాన పరోపకార గుణ ధన్యత చిత్తములోన నెప్పుడు లేని వివేకశూన్యునకు లేములు వచ్చిన వేళ సంపదలు పూణిన వేళ నొక్కసరి పోలును.
1: మీరింతవరకు భావన కార్యక్రమంలో గుణం ఈ అంశం గురించి శ్రీ జి కనకరాజు గారి ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా చంద్రశేఖరాష్టకం విందాం.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా చంద్రశేఖరాష్టకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు పొలం పనులు.

0: కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, మనం ఎండాకాలంలో ప్రవేశించే సమయంలో పశుగ్రాస పంటల సాగును ఏ విధంగా చేసుకోవాలి, రైతులు ఎటువంటి విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే పశువులకు మేత కొరత, పచ్చి మేత కూడా దొరికే అవకాశం లేనందున ఈ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం అంతా నీరావరి సాగు నీటి వనరులు ఉన్నందువల్ల పశుగ్రాస పంటలు కూడా కొంత సాగు చేసుకొని రైతులు చక్కటి పాడి పరిశ్రమ కానీ మాంసాభివృద్ధి కానీ పోయించుకోవాలని ఈ విధంగా మనకు వివరాలు అందిస్తున్నారు. గడ్డి జాతి పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, కావున వాటిని విత్తున్నప్పుడు లోతు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. నాణ్యత గల అధిక పచ్చి మేత దిగుబడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని 50%

పూత దశలో కోసుకోవాలి. పశువుల మేతలో 3 వంతుల గడ్డి జాతి పశుగ్రాసముతో పాటు 1 వంతు పప్పు జాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వలన అధిక పోషక విలువలున్న పచ్చిమేత ప్రతి పశువుకు లభిస్తుంది. పశుగ్రాసాన్ని కోసిన తర్వాత చాఫ్ కట్టర్ ద్వారా చిన్న ముక్కలుగా చేయడం వల్ల పశువులు తీసుకునే ఆహార పరిమాణము పెరుగుతుంది. అంతేగాక పశుగ్రాస నష్టం కూడా తక్కువగా ఉంటుంది. జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించుకోవాలి. లేనిచో పశువులకు నాము వ్యాధి సోకే అవకాశం ఉంటుంది, పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. గనక ప్రత్యేకంగా జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాతనే పశుగ్రాసముగా ఉపయోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. పొలం చుట్టూ పశుగ్రాస చెట్లైనా సుబాబుల్ అవిషే మొదలైనవి పెంచడం వలన వేసవి కాలంలో పశువుల మేతను సమృద్ధిగా అందించవచ్చు. అంతేకాకుండా మన పరిసరాలలో లభించే పశుగ్రాసపు విలువలున్న చెట్లు నల్లతుమ్మ, దేవకాంచనము, దురిశెన, ఇప్ప, రావి, మరిచెట్టు, మునగ, సీమచింత, నెవలి, గంగిరేగు వంటి చెట్లను ఉపయోగించుకుని వేసవిలో పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. లూసర్నులో బంగారు తీగ పరాన్న కలుపు నివారణకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో ఇమాజితాఫిర్ అనే కలుపు మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే మనం ఆ యొక్క బంగారు తీగను మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇక పంట మార్పిడి కూడా చేసుకోవాల్సిన అవసరము ఉందని కూడా తెలియజేస్తున్నారు. చీడపీడల నివారణకు పిచికారీ చేసే రసాయన మందులను కోతకి 15 నుండి 20 రోజుల ముందే పిచికారీ చేసుకోవాలి. లేకపోతే మందు అవశేషాలు పశువులకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. బాజ్రా నేపియర్ హైబ్రిడ్లను మొదటి కోత 70 రోజులకు, తదుపరి కోతలను 45 రోజుల వ్యవధిలో కోసుకోవాలి. ఈ గ్రాసములో 3 సంవత్సరాల తర్వాత దుబ్బుకు 50 నుండి 70 పిలకలు ఏర్పడతాయి. వాటిని అట్లే ఉంచినట్లయితే వేసిన ఎరువులు అన్నీ పిలకలకు సరిపోక పచ్చిమేత దిగుబడి తగ్గిపోతుంది. అందుకని వాటిలో మంచిగా ఉన్న 4-5 పిలకల నుంచి మిగతా వాటిని తీసి వేరే చోట నాటుకోవాలి. ఇక స్టైలో గడ్డి విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 4 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత 1 రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉన్నందున ఓట్స్ పంటను పశుగ్రాసంగా సాగు చేసుకుని 2.5 నెలల్లో 14 నుండి 16 టన్నుల పచ్చిమేత దిగుబడిని పొందవచ్చు. వేసవి కాలంలో సాగు చేసుకోవటానికి పశుగ్రాసపు సజ్జ అనువైన పంట. తక్కువ తడులతో త్వరగా పెరిగి 3 కోతల్లో ఎకరాకి 30 టన్నుల దిగుబడినిస్తుంది. పచ్చిక బయళ్లు, బీడు భూములను సిల్వి ఫాక్చరుగా పశుగ్రాసపు చెట్ల వరుసల మధ్య పచ్చిక పెంచడాన్ని సిల్వి ఫాక్చర్ అంటారు. అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేత లభిస్తుంది. ఉదాహరణకు సుబాబుల్, అవిషే, ఇప్ప చెట్లు మొదలైన పశుగ్రాసపు చెట్లను పెంచుకొని వాటిలో గడ్డి జాతి పశుగ్రాసాలైన బాజ్రా, నేపియర్ లేదా అంజన్ గడ్డి లేదా గిరి గడ్డిలను, పప్పు జాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి, స్టైలోలను అంతర పంటలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఉపయుక్తంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు తెలియచేస్తూ ఉన్నారు. ఇక సమీకృత దానాకు ప్రత్యామ్నాయంగా కూడా అజొలాని ఏ విధంగా మనం పెంచుకోవాలి, తయారు చేసుకోవాలి, ఈ పశువుల పోషణకు, చక్కటి పాల ఉత్పత్తికి, ఇక మాంస ఉత్పత్తికి కానీ ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. పశు పోషణలో అధిక ఖరీదు చేసే సమీకృత దానాను వాడటం వల్ల పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా చౌకగా లభించే అజొల్లాను ఉపయోగించుకోవచ్చు. అజొల్లా నీటిలో తేలియాడు నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. దీనికి వేర్లు, కాండము లేకుండా కేవలం ఆకులే ఉంటాయి. అజొల్లాలో అధిక మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని పోషకాల గని అని అంటారు. రైతులు ఇంటి దగ్గర నీటి అవసరం అంతగా లేకుండా స్వల్ప విస్తీర్ణంలో తక్కువ కాలంలో చౌకగా అధిక దిగుబడితో సాగు చేసుకునవచ్చును. 2 కిలోల అజొల్లా 1 కిలో దానాతో సమానము. అజొల్లాను దానాతో పాటుగా 1.5 కిలోల నుండి 2 కిలోలు కలిపి వాడటం వల్ల పశు ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా పాల దిగుబడి, వెన్న శాతము పెరుగుతాయి. ఇక

0: హైడ్రోఫోనిక్ విధానంలో కూడా పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చని ఈ వివరాలు మనకు అందిస్తున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. నేల అవసరం లేకుండా నీటితో మొక్కల్ని పెంచే వినూత్నమైన పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఇటీవల కాలంలో పశుగ్రాసాన్ని హైడ్రోఫోనిక్స్ పద్ధతితో పెంచడం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రోఫోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు. ఈ పద్ధతిలో మామూలుగా పెంచే పశుగ్రాసాల సాగు కంటే 10లో 1 వంతు భాగం తక్కువ నీళ్లు సరిపోతాయి. ఈ విధానంలో మొక్కజొన్న, సజ్జ, ఓట్స్, బార్లీ మొదలైన ధాన్యపు జాతి పశుగ్రాస పంటలతో పాటు బొబ్బర్లు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో పశుగ్రాసం పెంచుకోవడానికి మొక్కజొన్న అన్నిటికన్నా అనువైన పంట. మొలకు వచ్చిన విత్తనాన్ని చిన్న చిన్న ట్రేలలో పలుచగా పరుచుకొని షేడ్ నెట్ల కింద నీటిని సన్నని తుంపర రీతిలో ట్రేలపై సమయానుసారంగా పిచికారి చేస్తూ పెంచుకోవాలి. ఈ పద్ధతిలో ఎక్కువ గ్రాసం కోసం రైతు సోదరులు వెదురు, ఇనుము, అల్యూమినియం అరలను తక్కువ ధరలో చేసుకుని ప్రతి అరకి నీటి తుంపర సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. నీరు ప్రతి 2 గంటలకి తుంపర పద్ధతిలో ఇచ్చేటట్టు ఒక నీటి ట్యాంకు, మోటారు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ ధరలో హైడ్రోఫోనిక్ పశుగ్రాసాన్ని సాగు చేయే యంత్రాలు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రేలలో 9వ రోజుకి 25 నుండి 30 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన పశుగ్రాసం లభిస్తుంది. ఈ గ్రాసాన్ని చాపలా చుట్టి పశువులకు నేరుగా మేపుకోవచ్చు. ఈలోపు ఖాళీ అయిన ట్రేలలో మళ్లీ మొలక వచ్చిన విత్తనం వేసుకుని ఇంకో దఫాకు హైడ్రోఫోనిక్ గ్రాసాన్ని సాగు చేసుకోవాలి. ఈ విధానంలో నిరంతరంగా గ్రాసాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక పశువుకి రోజుకి 10 నుండి 20 కిలోలు హైడ్రోఫోనిక్స్ పశుగ్రాసాన్ని మేపవచ్చు.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన నిన్న చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ది ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్దితో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజ్గార్ కా మాధ్యమ బనేగా. యహా బన్నే వాలి గాడియా మషినరీ, యహా నగలే వాలే ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఆర్ కిసానో

0: को भी सशक्त करेंगे। अब हम अपनी उस विरासत को फिर से सशक्त कर रहे हैं। वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा।
1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేందర్దేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో రాష్టం 10% వాటం అందించగలదని తెలిపారు. తెలంగాణను పదేళ్లలో దేశానికి ఆదర్శ రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ద మహిళల ఆశ్రమంలో నిర్వహించిన మాతృ దినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడి ప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ
2: తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవడానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్లే ఒక మళ్ళీ ఇంకో మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది.
1: గ్రామాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నిన్న స్పందిస్తూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డుల్లో రాష్టం దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. రాష్టం నుంచి అవార్డులకు ఎంపికైన శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించి కుప్పం నియోజకవర్గం దేశవ్యాప్తంగా 3వ స్థానం లభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ మల్లవరపు సూర్యతేజ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో 1,679 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేసినట్టు వెల్లడించారు. రానున్న వర్షాకాలానికి సిద్దంగా కాలువల్లో తూడు, గురపుడెక్క, పుడికితీత పనుల కోసం 397 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ
5: గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టమ్ లో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈ రోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉత్తరాంధ్ర ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈ రోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా

0: రెడీ అవ్వటం. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది.
1: ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో

సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1999 నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి, దేశ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేవాలయాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవెలి మండలం అన్నవరపాడులోని అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్దికి అవసరమైన మరిన్ని నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాతావరణం. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగనపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మనాథస్య ప్రార్థనాం కరిష్యతి, కుంభాభిషేకం చ విధాస్యతి, అనంతరం జనసభాం చ సంబోధయిష్యతి. అస్మిన్ అవసరే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేలః, ఉపముఖ్యమంత్రి హర్ష సంఘ్వీ, అన్యే నేతారశ్చ ఉపస్థితాః భవిష్యంతి. పశ్చిమబంగాళస్య ముఖ్యమంత్రి సువేందు అధికారి అద్య నబన్నా ఇత్యత్ర స్థితే రాజ్యసచివాలయే మంత్రిమండలస్య అధ్యక్షతాం కరిష్యతి. పంచమంత్రిణాం కృతే విభాగానాం వితరణస్య సంభావనా వర్తతే. ఇమే చ శనివాసరే బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఇత్యత్ర ముఖ్యమంత్రిణా సహ పదస్య గోపనీయతాయాః చ శపథగ్రహణం కృతవంతః ఆసన్. నూతన మంత్రిమండలే భాజపాదలస్య నిర్వాచన ప్రణాళ్యాః విషయ చర్చా భవిష్యతి ఇత్యపేక్షా వర్తతే. ఆయుష్మాన్ భారతం, అన్నపూర్ణా భండారః, రాజ్య సర్వకారీయ కర్మచారిణాం కృతే సప్తమ వేతన ఆయోగస్య కార్యాన్వయనం ఇత్యాదీనాం ముఖ్య విషయాణాం ఉపరి అపి చర్చా భవితుం శక్యతే. అస్మిన్ అవసరె మండల దండాధికారిభిః, పులిస్ ఇతి ఆరక్షి అధీక్షకైః, విభిన్న విభాగానాం సచివైః సహ ప్రశాసనిక విధి వ్యవస్థా విషయాణాం సమీక్షా భవిష్యతి. అవధేయం యత్ నవనిర్వాచితాః విధేయకాః అపి అస్యాం సభాయాం ఉపస్థితాః భవేయుః. అసమరాజ్యస్య రాజ్యపాలః లక్ష్మణప్రసాద ఆచార్యః ముఖ్యమంత్రి పదాయ నిర్వాచితం హిమంత బిశ్వ శర్మాణం రాజ్యే నూతన సర్వకారస్య ఘటనార్థం ఆహూతవాన్. భాజపా నేతృత్వేన ఎన్డీఏ ఇత్యస్య విధాయకదళస్య సర్వసమ్మత్యా నేతృరూపేణ నిర్వాచితః శ్రీ హిమంత శర్మ ఘటబంధన నేతృభిః సహ లోకభవనే రాజ్యపాలం మిలిత్వా ఔపచారిక రూపేణ సర్వకారస్య ఘటనార్థం ప్రతివేదనం దత్తవాన్. రాజ్యపాలః శ్వః హిమంత బిశ్వశర్మణే నూతన మంత్రిపరిషదః సదస్యేభ్యశ్చ పదస్య గోపనీయతాయాః చ శపథం ప్రదాస్యతి. శపథగ్రహణ సమారోహః ఖానాపారా ఇత్యత్ర పశుచికిత్సా మహావిద్యాలయస్య క్రీడాంగణే ఆయోజితం భవిష్యతి, యస్మిన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్రీయ గృహమంత్రి అమితశాహః, రక్షామంత్రి రాజనాథ సింహః, భాజపా అధ్యక్షః నితిన్ నవీన్ ఇత్యాదయః భాగం గ్రహీష్యంతి ఇత్యపేక్షా వర్తతే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ విందం అందిస్తారు శ్రీ బి రమేష్.
2: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని భువనగిరిలో డ్రగ్స్ నియంత్రణ, వైద్య బృందాలు, నార్కోటిక్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. జిల్లాలోని ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 41 డిగ్రీలు నమోదు కాగా, తంగడపల్లి, రామన్నపేట ప్రాంతాల్లో 40 డిగ్రీలు మించాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలను వెంటనే ప్రారంభించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈసారి కూడా అమ్మాయిలే పైచే సాధించారు. మొత్తం 12,332 మంది విద్యార్థుల్లో 7,978 మంది ఉత్తీర్ణులై 64.65% ఫలితాలు నమోదయ్యాయి. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 79.47% ఉత్తీర్ణత సాధించగా బాలురు 65.83% మాత్రమే సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. మరోవైపు 10వ తరగతి ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈసారి 98.30% ఉత్తీర్ణత నమోదైంది. బాలుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించగా 182 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. అయితే రాష్ట స్థాయిలో జిల్లా ర్యాంకు తగ్గింది. చెరువులను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని తుర్కపల్లి రైతులు భువనగిరి గజ్వేల రహదారిపై రాస్తారోకో చేపట్టారు. చెరువులు ఎండిపోవడంతో సాగు, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అండర్ పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిర్మాణ పనులు సరైన ప్రణాళిక లేకుండా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్ రావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని చౌటుప్పల్లోని దీవీస్ పరిశ్రమలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రభుత్వ విప్ బీర్లా బయలయ్యారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశం.

0: లో మాట్లాడుతూ ఆయన, మహిళలకు న్యాయం చేసే విధంగా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఖోఖో, వాలీబాల్, తైక్వాండో, అథ్లెటిక్స్, హాకీ వంటి 5 క్రీడల్లో శిక్షణ ఇస్తారు. 14 ఏళ్లలోపు బాలబాలికలు అవకాశం ఉండగా ఉదయం సాయంత్రం శిక్షణ నిర్వహించనున్నారు. ప్రతిభ కనబర్చిన వారికి జిల్లా రాష్ట స్థాయి పోటీలకు అవకాశం కల్పిస్తారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించవద్దని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తేమ శాతం పరిశీలిస్తూ వెంటనే కాంటాలు వేయాలని సూచించారు. ఇసుక సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లాలో ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. అవసరం ఉన్నవాళ్లు మన ఇసుక వాహనం పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మారుమూల గ్రామాలు అభివృద్ది చెందుతున్నాయని ప్రభుత్వ బీర్ల ఐలయ్య అన్నారు. జిల్లాలోని బొమ్మల రామారం మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసి ఆయన ప్రసంగించారు. 1950 నాటి రాష్టపతి ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందా కృష్ణ మాదిగా డిమాండ్ చేశారు. జిల్లాలోని భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. దళిత క్రైస్తవుల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ అంశంపై రాష్ట వ్యాప్తంగా మహాసభలు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్దిగా ఉన్నాయని అదనపు కలెక్టర్ వెంకరెడ్డి తెలిపారు. ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మాదక ద్రవ్యాలపై గట్టి నిఘా పెట్టాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
1: యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
1: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है.
0: రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ

ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అస్సోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వరదలు, వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్ధత చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి.

0: గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అసోం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన ఎస్ఆర్ఏ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో వందలాది మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్దిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

శ్రోతలకి నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఈరోజు ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న ప్రపంచ రహదారి భద్రతా వారం, దాని గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు, మరెంతోమంది శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నారు. ఈ విషాదాలను అరికట్టడానికి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ వారం యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా రహదారి భద్రత గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. వేగ నియంత్రణ అంటే అతివేగం ప్రమాదకరం అని మనం బోర్డుల మీద చూస్తూ ఉంటాం. కేవలం 5 నిమిషాల సమయం కూడా ఆదా చేయడానికి మనం చేసే అతివేగం మన జీవితాలని బలి తీసుకుంటుంది. అలాగే రక్షణ కవచాలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్, అలాగే కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి 50% పైగా మనం తప్పించుకోవచ్చు. అలాగే నియమ పాలన, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, రాంగ్ రూట్లో వెళ్ళకపోవడం, అలాగే మలుపుల వద్ద జాగ్రత్తగా ఉండటం కూడా మన బాధ్యతే కదా. అలాగే మత్తుకి దూరం, మద్యం సేవించి వాహనం నడపడం నేరం.

మాత్రమే కాదు, అది ఆత్మహత్యతో సమానం అంటారు. ఇంకా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం వల్ల దృష్టి మళ్ళుతుంది. ఈ మధ్యకాలంలో ఎన్నో చూస్తున్నాం, అలా ఒక్క క్షణం పరధ్యానం మనకి పెను ప్రమాదానికి దారితీస్తుంది. అలాగే ప్రభుత్వాల బాధ్యత, ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు 2030 నాటికి రోడ్డు ప్రమాదాలకి సగానికి తగ్గించాలని మన ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నారు. సురక్షితమైన రోడ్లు, మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ మనకి ఎంతో అవసరం. మన కోసం, అలాగే ఇంట్లో మన తల్లిదండ్రుల కోసం, భార్యాబిడ్డల కోసం, వారందరి కోసం మనం జాగ్రత్త వహించాలి. రోడ్డు నిబంధనలు ముఖ్యంగా పాటించాలి. అవి మనల్ని మనం గౌరవించుకున్నట్టుగా. అందుకే అంటారు, నిదానమే ప్రధానం, అతివేగం ప్రమాదకరం. మరి ఈ రహదారి భద్రతా వారం సందర్భంగా మనందరం ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఏంటి? ట్రాఫిక్ నిబంధనలు మనం తూచా తప్పకుండా పాటించాలి. సురక్షితమైన సమాజాన్ని నిర్మించుకోవాలి. అంతేనా?

శ్రోతలు ఉదయతరంగిణి వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం. ఈనాటి కార్యక్రమంలో రోడ్డు సేఫ్టీ ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ. ఈ అంశం గురించి తెలియజేయడానికి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస పప్పాల గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు.
1: నమస్కారం.
0: ప్రస్తుత యువత ముఖ్యంగా ఈ కొత్త కొత్త బైకులను లేదంటే కొత్త కొత్త మోడల్ కార్లను ఒక రకమైన ఫ్యాషన్ కోసం తీసుకొని విపరీతమైన స్పీడ్తో నడిపించడము, ఒక్కోసారి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా సమస్యలకు లోనవడము, యాక్సిడెంట్స్కి లోనవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఒక రోడ్డు పైన వెళ్ళేటప్పుడు భద్రత మన డ్రైవింగ్ మన కోసమే కాదు, ఇతరుల భద్రత కూడా మన చేతిలో ఉంటుంది. మనం తప్పుగా డ్రైవ్ చేసినట్లయితే, ఏదైనా యాక్సిడెంట్ చేస్తే అటువైపు వాళ్ళ కుటుంబము వాళ్ళ పరిస్థితి కూడా కష్టానికి లోనవుతుంది. కాబట్టి రోడ్ సేఫ్టీ అనే అంశము, సామాజిక అంశము, ప్రతి ఒక్కరూ ప్రతి పౌరుడు బాధ్యతగా తెలుసుకొని ప్రవర్తించాల్సిన విషయం. ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఏ ఏ అంశాలు ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటారు?
1: ముఖ్యంగా మనకు ప్రమాదాలు ఎక్కువ జరిగేది ఏంటంటే ఓవర్ స్పీడింగ్,

0: డిస్ట్రాక్షన్ అంటే స్పీడ్లో వెళ్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ కావడం, లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్, అలాగే ఫాటిగ్ అంటే నిద్ర రావడం వల్ల, డేంజరస్ డ్రైవింగ్, వీటి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇందులో మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు యువత దాదాపు 14 నుంచి 35-40 ఏళ్ళ మధ్యలో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళే చాలా ఎక్కువ మంది, దాదాపు 60% వరకు ఈ 14 నుంచి 40 ఏళ్ళ మధ్యలోనే ఉంటారు. మరి యువతలో ఎక్కువ చూసినట్టయితే ఓవర్ స్పీడింగ్ ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉంటుంది, డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ ఉంటుంది, డేంజరస్ డ్రైవింగ్, ఇవన్నీ కూడా యువతలనే కాకుండా ఇతరులకు కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళడం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ముఖ్యంగా చెప్పుకున్నట్టంటే ఓవర్ స్పీడ్ అనేది మరి అక్కడ ఉన్న పరిస్థితులు, ట్రాఫిక్ పరిస్థితులను బట్టి స్పీడ్. సపోజ్ హైదరాబాద్ ఉంది, మనం ట్రాఫిక్లో 30 కంటే ఎక్కువ పోలేము, కానీ ఎప్పుడైతే ఫ్రీగా రోడ్ కనబడుతుందో అప్పుడు ఒక 50-60 టచ్ కావచ్చు. అట్లే హైవేల మీద వెళ్తుంటాం, హైవేల మీద మరి 100 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ మనకు ఏదైతే చట్టం చెప్తుంది 100 వరకు వెళ్ళొచ్చు, కానీ మధ్యలో కొన్ని విలేజ్లు అవి వస్తే అక్కడ స్పీడ్ బోర్డులు ఉంటాయి, వాటిని బట్టి మనం స్పీడ్ తగ్గించుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు మరి ఏమవుతుంది అంటే ఆ స్పీడ్ వల్ల ఏదన్నా మనం ప్రమాదం పొంచి ఉందని గమనించి ఆపేలోపు ఆ స్టాపింగ్ డిస్టెన్స్ అనేది స్పీడ్ని బట్టి ఉంటుంది. అంటే తక్కువ స్పీడ్లో వెళ్తే స్టాపింగ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఎక్కువ స్పీడ్లో వెళ్తే ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్ల వేగంతో మనం వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకు ఒక ఆబ్జెక్ట్ కనబడంగానే మన ఫస్ట్ రియాక్షన్ ఏమొస్తుందంటే క్లచ్ మీద కాలు పెడతాం, యాక్సిలరేటర్ మీద కాలు తీసి బ్రేక్ పైన పెడతాం. ఇది 1 to 1.5 సెకండ్స్ జరుగుతుంది, అంటే రియాక్షన్ టైం అంటాం దీన్ని. నార్మల్ పర్సన్కి 1 to 1.5, అదే డ్రింక్ అండ్ డ్రైవ్ చేసినాడు, ఫాటిగ్లో ఉన్నాడు, అది ఇంకా పెరుగుతుంది. ఈ 1 to 1.5 సెకండ్స్లో వాహనం దాదాపు 40-45 మీటర్లు వెళ్ళిపోతుంది 100 కిలోమీటర్ల గంటకు పోయే వాహనం. అప్పుడు మనం బ్రేక్ ప్రెస్ చేస్తాం, బ్రేక్ ప్రెస్ చేయగానే సడన్గా ఆగది. ఈ బ్రేక్ ప్రెస్ చేసినాక కొంత దూరం వెళ్తాం, దాన్ని మనం బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం. ఈ బ్రేకింగ్ డిస్టెన్స్ థింకింగ్ డిస్టెన్స్, ఫస్ట్ది ఏదైతే ఉందో థింకింగ్ డిస్టెన్స్, ఇది బ్రేకింగ్ డిస్టెన్స్. మొత్తం కలిపి దాదాపు 120-130 మీటర్ల దూరం అవసరం 100 కిలోమీటర్లు వెళ్తున్న వాహనానికి. ఈ మధ్యలో మరి డిస్ట్రాక్షన్లో ఉన్నాడు లేక లేట్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆ రియాక్షన్ డిస్టెన్స్ ఏదైతే ఎక్కడైతే యాక్ట్ కావాలో కాడు అంత ముందుకెళ్తాడు. ఈ 130 మీటర్లు అయితే అవసరం, అంతకంటే ముందు ఆపలేడు ఎట్ల పరిస్థితుల్లో. గుద్దిన తర్వాత అంత దూరం, అంత లేట్గా అయితే రియాక్ట్ అయినా అంత దూరం వెళ్తుంది. అందుకని మనం ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్గా సడన్గా వచ్చిండంటారు, లేకుంటే గుద్దిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోతుంది, ఎంత దూరం గుంజుకుపోయింది అంటారు, ఇవన్నీ కూడా మనం నార్మల్గా చెప్పుకుంటాం.
1: శ్రీనివాస్ గారు, ముఖ్యంగా రహదారులపైన హైవేలపైన స్పీడ్ లిమిట్స్ పెడుతుంటారు, అంటే ఈ లేన్లో ఉండేవాళ్ళు 80 కిలోమీటర్లు, ఈ లేన్లో ఉండేవాళ్ళు 100 కిలోమీటర్లు, ఇంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్ళాలి, ఇక్కడ కార్లు వెళ్ళాలి, ఇక్కడ లారీలు వెళ్ళాలి, ఇలా అని మనకు బోర్డ్స్ కనబడుతుంటాయి, వీటి ఉద్దేశం ఏంటంటారు?
0: ముఖ్యంగా మనకి ఏంటంటే లేన్ లేన్కు డిఫరెంట్ స్పీడ్స్ అనేది ఎక్స్ప్రెస్ వేల, జస్ట్ లైక్ అవర్ ఓఆర్ఆర్ ఎక్స్ప్రెస్ వేలలో ఇది ఉంటుంది. రైట్ మోస్ట్ లేన్లలో హై స్పీడ్ వెహికల్స్, లెఫ్ట్ రోడ్లలో స్లో స్పీడ్. అదే హైవేలలో కూడా మనకు సపోజ్ 2-లేన్ రోడ్ ఉందనుకోండి, ఇటు 2-లేన్, అటు 2-లేన్, 4-లేన్ రోడ్, 4-లేన్ రోడ్లో రైట్ ఏమో మనకు ఓవర్టేకింగ్ లేన్గా ఉపయోగించుకోవాలి, అంటే స్పీడ్ వెళ్ళే వాహనాలు, లెఫ్ట్ స్లో వెళ్ళే వాహనాలు వెళ్ళాలి, కానీ మన దగ్గర అక్కడ మిక్స్గా వెళ్తుంటాయి. ఈ స్పీడ్ లిమిట్స్ కూడా మనకు ఎలా పెడతారంటే సపోజ్ ఒక జంక్షన్ ఉంది, జంక్షన్ దగ్గర మనకు జాయిన్ అవుతున్నాయి టీ జంక్షన్ లాగా, అక్కడ సైడ్ నుంచి వచ్చే వాహనాలు గుద్దే ఆస్కారం ఉంటుంది. అక్కడ మనకు 70 కిలోమీటర్ల వరకు అంటే మనిషి బ్రతికే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అదే మనకు స్కూల్ జోన్ ఉంది, స్కూల్ జోన్లో 25 కిలోమీటర్స్ పర్ అవర్ మన రూల్స్ ప్రకారం
1: స్పీడ్ ఉండాల్సింది,
0: స్పీడ్ ఉండాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, పాదాచారులు ఉంటారు కాబట్టి. పాదాచారులు ఏంటంటే 30 కిలోమీటర్స్ లోపల గుద్దినట్టయితే సర్వైవల్ రేటు 90 to 100% ఉంటుంది. అదే 60 కిలోమీటర్స్ పైన గుద్దినట్టయితే సర్వైవల్ రేటు 0 to 5% అంతే.
1: అంటే 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి ఎవరైనా యాక్సిడెంట్ చేసినట్లయితే ఆ ఇంపాక్ట్కి బ్రతకడం అనేది కష్టం.
0: కష్టం
1: కాబట్టి రహదారిపైన వెళ్ళేటప్పుడు రోడ్లపైన, సిటీలో అయితే ఎలాగూ మనం తక్కువ స్పీడ్లో వెళ్తాము, మీరు అన్నట్టుగా బ్రేకింగ్ డిస్టెన్సు, మన రియాక్షను, మన రిఫ్లెక్స్ ఎంత తొందరగా మనం స్పాంటేనిటీగా చేస్తామనే దాన్ని బట్టి ఎంత దూరంలో వెళ్ళి బండి ఆగుతుందని చూస్తాం. అయితే ఒక వెహికల్కి ఇంకొక వెహికల్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కరెక్ట్ అంటారు?
0: స్పీడ్ను బట్టి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అయితే స్పీడ్ను బట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది మనం నార్మల్గా ఏం చేయాలంటే ముందు వాహనం ఒక ఫిక్స్డ్ ఆబ్జెక్ట్, చెట్టును కానీ లేక ఎలక్ట్రిక్ పోల్ను కానీ దాటుతున్నప్పుడు మనం కౌంట్ చేసుకోవాలి. నార్మల్గా 3 సెకండ్స్

0: డిస్టెన్స్ పెట్టాలి మనం. 1001, 1002, 1003 అని కౌంట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనం ఆ చెట్టును కానీ ఎలక్ట్రిక్ పోల్ కానీ దాటినట్టు అయితే మనం తక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు, అంటే సేఫ్ డిస్టెన్స్ లేదన్నట్టు. అదే చెట్టును దాటలేదనుకోండి, మనం సేఫ్ డిస్టెన్స్లో ఉన్నట్టు. అయితే ఇది వెహికల్ సైజు పెరిగిందనుకోండి, ఇంకెక్కువ పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లే చినుకులు పడుతున్నాయి, రోడ్ కండిషన్ వెట్టుంది, ఇంకా ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. అంటే 1003 కాకుండా 1004, 1005 ఇంకా బిగ్గర్ సైజ్ ఉందనుకోండి వెహికల్, ఇంకా పెంచాల్సి ఉంటుంది సైజుని బట్టి. అదే కాకుండా టెక్నాలజీ చాలా వచ్చింది. ఇప్పుడు కొన్ని XUV700 ఉంది, అది మనం దగ్గరికి వెళ్తేనే మనకు అలర్ట్ చేస్తుంది మీరు సేఫ్ డిస్టెన్స్లో లేరు అని. వెహికల్ కూడా ఆటోమేటిక్గా స్లో అవుతుంది. ఇవన్నీ వార్నింగ్, లేని డిపార్చర్ వార్నింగ్ అంటే లేని తప్పిపోతుంది అని.
1: మెషిన్ మనకు ఎంత సహకరించినా మన మేధస్సుని ఆధారం చేసుకొని డ్రైవ్ చేయడం అనేది ఉత్తమం.
0: ఉత్తమం.
1: శ్రీనివాస్ గారు, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హైవేలో ముఖ్యంగా మీరు అన్నట్టుగా యువత ఆ ప్లెయిన్ రోడ్డు ఏ ట్రాఫిక్ కనబడే సరికల్లా స్పీడ్గా వెళ్ళడం చూస్తుంటారు. మనకు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అలాగే రంబుల్స్ అనే చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటాయి, వీటి ఉద్దేశం ఏంటంటారు?
0: యాక్చువల్ ఏంటంటే అదే, ఇప్పుడు మనకు ఒక విలేజ్ వస్తుంది, అక్కడ పదాచారులు కానీ లేక ఇంకేమన్నా మీరు అన్నట్టు యానిమల్స్ కానీ అది దాటే పరిస్థితి అనుకోండి, ఇవన్నీ రంబుల్ స్ట్రిప్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ పెడతారు. కానీ స్పీడ్ బ్రేకర్స్ రంబుల్ స్ట్రిప్స్ అనేది హైవే మీద నాట్ సజెస్టబుల్. రంబుల్ స్ట్రిప్స్ అఫ్ కోర్స్ కొంతవరకు, కానీ అక్కడక్కడ రంబుల్ స్ట్రిప్స్ బదులు మనకు చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లే కనబడతాయి, అవి డేంజరస్. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే ఈ స్పీడ్ బ్రేకర్స్ వేసేసి దాని మీద అట్లీస్ట్ వైట్ మార్కింగ్ కానీ ఏది ఉండదు, స్పీడ్గా వచ్చి దాన్ని ఎగిరి కంట్రోల్ తప్పిన ప్రమాదాలు జరిగే సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని రంబుల్ స్ట్రిప్స్ అనేది కొంతవరకు అంటే 5mm 10mm అంటే టెక్నికల్గా దానికి R&B ఇంజనీర్స్కు ఐడియా ఉంటుంది, ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్ ప్రకారమే పెట్టాలి. ఎక్కువ పెట్టినట్టయితే మనకు వెహికల్ కూడా
1: డ్యామేజ్
0: అయి ఉంటుంది. మళ్ళీ ఆ పెట్టేది కూడా విధానం ఏంటంటే ఫస్ట్ ఒక 2, తర్వాత కొంత దూరంలో 4, తర్వాత ఫైనల్గా అంటే స్లోగా
1: స్పీడ్ కట్ డౌన్
0: చేయడానికి అలర్ట్ చేసేటట్లుంటే.
1: చాలామంది డ్రైవింగ్ చేస్తుంటారు శ్రీనివాస్ గారు, రోడ్డు పైన కనబడే రకరకాల సిగ్నల్స్ బోర్డ్స్ పెడుతుంటారు, రేడియం స్టిక్కరింగ్, ఇక్కడ మలుపు ఉందనో లేదంటే స్టీప్ ఉందనో డౌన్ ఉందనో రంబుల్ స్ట్రిప్స్ అహెడ్ అనో లేదంటే టర్నింగ్ ఉందనో యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అనో. వీటికి సంబంధించిన బేసిక్ పరిజ్ఞానం ప్రతి ఒక్క డ్రైవర్ తెలుసుకోవడం ఎంతవరకు అవసరం అంటారు?
0: ప్రతి ఒక్కరికి అవసరం. US టెస్ట్కి వెళ్ళినట్టయితే రోడ్ సైన్స్లో 100% మార్క్స్ రావాలి, అంటే సైన్స్ అన్నీ తెలిసి ఉండాలి. రూల్స్లో మనకు 3-4 మార్కులు తక్కువ వచ్చినా పాస్ చేస్తారు, కానీ రోడ్ సైన్స్ మాత్రం 100% రావాలి. అందుకని రోడ్ సైన్స్ అనేది ఏంటంటే మనకు కాస్టనరీ సైన్స్, మ్యాండటరీ సైన్స్, ఇన్ఫర్మేటరీ సైన్స్ మూడు రకాలు ఉంటాయి. కాస్టనరీ ఏంటంటే మనకు కాషన్ చేస్తుంటుంది, లెఫ్ట్ టర్న్ ఉన్నది, రైట్ టర్న్ ఉన్నది,
1: జాగ్రత్త పడాలి,
0: యూ టర్న్ ఉన్నది, ఇదన్నీ కాషన్ చేస్తుంటుంది. అట్లే మ్యాండటరీ సైన్ అంటే కంపల్సరీ పాటించాలి, స్టాప్ సైన్ అని ఉంటుంది. అంటే మనకు అది జనరల్గా కాస్టనరీ సైన్స్ అన్ని ట్రయాంగిల్లో ఉంటాయి, మ్యాండటరీ సైన్స్ అన్ని సర్కిల్లో ఉంటాయి,
1: కంపల్సరీ పాటించాల్సింది.
0: అయితే ఇప్పుడు 50 అని ఉంటుంది సర్కిల్లో,
1: 50 కిలోమీటర్స్
0: స్పీడ్లో పుట్టు వెళ్ళాలి. అట్లే స్టాప్ సైన్ అనేది ఏంటంటే ఆక్టాగన్ షేప్లో ఉంటుంది, అదొకటి సర్కిల్లో ఉండదు. ఇంకొకటి గివ్ వే అంటే మా మెయిన్ రోడ్కి ఎక్కువ ముందు సైడ్ రోడ్ నుంచి సైడ్ రోడ్ సైడ్ ఉంటుంది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఏంటంటే ఉద్దేశం ముంగటున్న వాహనాలకు వేయమని, ఆ వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి. అట్లా ఈ రెండు సైన్లు డిఫరెంట్ సర్కిల్గా ఉండయి.
1: ముందు వెనక చూసుకొని జాగ్రత్తగా మెయిన్ రోడ్లోకి ఎక్కమని
0: చెప్పడం గీ వే అనేది. అట్లే ఇన్ఫర్మేటరీ సైన్స్ అంటే డెస్టినేషన్ బోర్డ్, అంటే ఈ
1: ఎన్ని
0: కిలోమీటర్ల దూరం ఉన్నది, ముందట కాఫెటేరియా ఉన్నది, హోటల్ ఉన్నది, హాస్పిటల్ ఉన్నది, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉన్నది, ఇవన్నీ కూడా బ్లూ అండ్ వైట్లో ఉంటాయి ఇన్ఫర్మేటరీ సైన్స్.
1: ముఖ్యంగా ఒక డ్రైవర్ తను డ్రైవింగ్ చేసేటప్పుడు కారు కానీ బైక్ కానీ తను బయలుదేరే ముందు తీసుకోవాల్సిన పాటించవలసిన అతి ముఖ్యమైన అంశాలు ఏంటి?
0: ముఖ్యంగా డ్రైవర్సే కాకుండా పాదచారులకు కూడా తెలవాల్సిన ఏంటంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 అనేది ఉన్నాయి. మనకు 40 రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ 40 రెగ్యులేషన్స్లో ఇవన్నీ కూడా అంటే డ్రైవర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యూ టర్న్ దగ్గర ఎట్లా వెళ్ళాలి, రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ ఎలా వెళ్ళాలి, స్కూల్ జోన్లలో ఎలా వెళ్ళాలి, రూల్ 40 ఏముంటుంది అంటే కొన్ని సెక్షన్స్ గురించి మనకు తెలియాలి. అంటే ఆ సెక్షన్స్ ఏంది, ఆ సెక్షన్స్ వయలేట్ చేస్తే మనకు ఫైన్ లేదు అనేది కొన్ని సెక్షన్లు కూడా తెలియాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఉంది సెక్షన్ 185, ఎంత లిమిట్లో ఉండాలి మనం, ఆ లిమిట్ దాటి డ్రైవింగ్ చేసినట్టయితే ఎలాంటి శిక్షలు ఉంటాయనేది ఇవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ అందరికి తెలియాలి. అయితే మరి వాహనాలలో టూ వీలర్స్ వల్ల ఫస్ట్ ఏంటంటే హెల్మెట్ ధరించాలి, బండి స్టార్ట్ చేయకముందే హెల్మెట్ ధరించాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మిస్సెస్ కైనెటిక్ హోండా బయటకు తీసి కూర్చొని ఇట్లా తిప్పింది, సైడ్ స్టాండ్ తీయడం మర్చిపోయి స్టాండ్ కింద

0: తాకి పడిపోయింది. హెల్మెట్ పెట్టుకోవడం ఉండడం వల్ల మరి ఏం దెబ్బ తాకుండా ప్రమాదం జరగలేదు. మనం ఏమనుకుంటాం అంటే గింత దగ్గరే కదా హెల్మెట్ అవసరం లేదు కదా అని పెట్టుకోము. అందుకని హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతనే మనం బయలుదేరాలి. అట్లే ఫోర్ వీలర్ ఉంది, ఫోర్ వీలర్లో సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఆ వాహనంలో కూర్చున్నప్పుడు మనం కార్ అయితే ఎంత వేగంతో వెళ్తే అంత మనకు ఎనర్జీ మనలో ఉంటుంది అన్నట్టు. అంటే కార్తో పాటు ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ ఈక్వేషన్. మనం స్పీడ్ 2 వేయించినట్టయితే వి స్క్వేర్ వెలాసిటీ స్క్వేర్ 4 రెట్ల ఎనర్జీ పెరుగుతుంది. అంత డిస్ట్రక్షన్ అవుతుంది అన్నట్టు. స్పీడ్ ఎంత ఎక్కువ అయితే అంత డిస్ట్రక్షన్ ఉంటుంది. కాబట్టి సీట్ బెల్ట్ అందరూ ధరించాలి. ఒక్కరు ధరించకుండా ఆ ఒక్కరు మొత్తం మిగతా వాళ్ళకు కూడా డ్యామేజ్ చేస్తాడు. ఆయన ఎగిరి అంటే ఆయన లెఫ్ట్ సైడ్ ఏ డైరెక్షన్ అన్కంట్రోల్ డైరెక్షన్లో వెళ్తుంటారు ఆ ఎనర్జీ తోటి. ఆయన తల ఇళ్ళకి తగలడం, ఆయన తల కారు బాడీకి తగలడం, ఆయనకి ఇంజురీ అవుతుంటే ఇతరులకు కూడా ఇంజురీ జరుగుతుంటాయి. ఇవన్నీ కాకుండా బండి కండిషన్ అంటే వాహనం సరిగా ఉందా లేదా, టైర్లలో ఎయిర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్పై ఉన్నది.
1: కాబట్టి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు వెహికల్ కండిషన్లో ఉందా లేదా చూసుకొని దానికి నియమానుసారంగా సర్వీసింగ్ చేయించడం కానీ, ఆయిల్ మార్పించడం కానీ, వైపర్స్, బ్రేక్ లైనర్స్ ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే, తను డ్రైవ్ చేసేటప్పుడు కూడా అప్రమత్తతో ఉండి తన వల్ల ఎదుటి వాళ్ళకి, ఎదుటి వాళ్ళ వల్ల తనకు కూడా నష్టం జరగకుండా ఉండేటట్టుగా మీరు చెప్పిన ఈ సూత్రాలన్నీ పాటించినట్లయితే రోడ్ సేఫ్టీలో ప్రయాణం ఆహ్లాదంగా సురక్షితంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీనివాస్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.

మీరింతవరకు ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస బొప్పాల్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు ఉదయతరంగిణి వింటున్నారు. ఈరోజు ఉదయం 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక ఉంటుంది. ఈరోజు ఉదయం 9:30

ఈ రోజు ఉదయం 11:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పట్టణంలో సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణ సోమనాథ్ అమృత్ పరు 75వ వార్షికోత్సవంపై ప్రసంగిస్తారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: శ్రోతలు ఉదయతరణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు. ముందుగా రుద్రవీణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. శ్రీ వెన్నెల రచన.

కార్యక్రమంలో ఇప్పుడు సాహితీ రచనకు గోపీసుందర్ సంగీత సారథ్యంలో కెఎస్ చిత్ర, ఐశ్వర్య, గోపీసుందర్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.

కార్యక్రమంలో ఇప్పుడు వేటూరి రచనకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా కళ్యాణి మీనన్, హరిణి, కల్పన ఆలపించిన గీతం విందాం. చిత్రం సఖీ.

హంసధ్వని రాగంలో స్వాతి తిరునాళ్ రచన అది. కార్యక్రమంలో ఇప్పుడు సారమతి రాగంలో ముత్తయ్య భాగవతార్ రచన విందాం. ఆదితాళం సారస దళనయ్యనే.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎన్సీ రాజ్యలక్ష్మి గారి గాత్రాన్ని విన్నారు. వాద్యసహకారం వైలిన్ శ్రీమతి రాధికా శ్రీనివాసన్, మృదంగం శ్రీవి కాళీప్రసాద్ బాబు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్త జనగణనలో భాగంగా బీసీ కుల గణన చేపట్టాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తదితరులు ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం సమర్పించారు. హౌస్ హోల్డ్ జాబితాలోని 13వ కాలంలో బీసీ కుల గణన అంశాన్ని చేర్చాలని వారు ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్తో టెలిఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేతకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. విజయ్ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తమిళనాడు ప్రభుత్వానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఈరోజు ఉదయం 17వ తమిళనాడు శాసనసభ మొదటిసారి భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కొత్తగా ఎన్నికైన 234 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే నియమించిన ప్రొటెం స్పీకర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్న ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. గవర్నర్ ఆహ్వానం మేరకు రేపు హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 6 చోటు కల్పించారు. వారు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయన మంత్రివర్గంలోని సభ్యుల సంఖ్య 54 నుంచి 60 చేరుకుంది. భారత నౌకాదళంలో కీలకమైన పశ్చిమ నేవల్ కమాండ్ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ ఎంపికయ్యారు. వైస్ అడ్మిరల్ కృష్ణస్వామి నాథన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన పంజాబ్ పరిశ్రమల మంత్రి సంజయ్ అరోడాను 7 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిమాండ్కు పంపిస్తూ ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రిపై మోపిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, అందుకే రిమాండ్కు అప్పగిస్తున్నట్టు తెలిపింది. ఐఎస్ఎస్ఎఫ్ షార్ట్గన్ ప్రపంచకప్లో భారత్కు కాంస్య పతకం లభించింది. కజకిస్తాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం ట్రాప్ మిక్స్డ్ టీం విభాగంలో నీరు ధండా వివాన్ కపూర్ జోడీ మెరిసింది. ఫైనల్లో 3వ స్థానంలో నిలిచిన నీరు వివాన్ జోడీకి కాంస్యం దక్కింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా కేవీ మహాదేవన్ సంగీతం అందించగా సిరివెన్నెల రచనకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం చిత్రం సిరివెన్నెల.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో ఇప్పుడు హరీష్ జయరా సంగీత సారథ్యంలో భువనచంద్ర చంద్రబోస్ రచించగా కెజె

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఇప్పుడు మనసంతా నువ్వే చిత్రం కోసం సంజీవ్ని ఉషా ఆలపిస్తున్న గీతాన్ని విందాం. శ్రీవెన్నెల రచన, ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో ఇప్పుడు రాజశ్రీ రచన కు ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించారు చిత్రం దళపతి.

0: ఆకాశవాణి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య సునీల్ దొమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవిందరాజ్, శ్రీ కె వెంకటరమణ.
1: భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పలు కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రత్యేక విమానంలో ఆదివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రసాద్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన హైటెక్ సిటీలో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ 9,377 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, గుడేబల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి విస్తరణ పనులు, వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, హైదరాబాదు సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ఫీల్డ్ 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు, 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు.
2: साथियों, आज भारत रिफॉर्म्स एक्सप्रेस पर चल रहा है. साथ ही आज का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर भी बना रहा है. जहीराबाद इंडस्ट्रियल एरिया के निर्माण के पीछे भी यही लक्ष्य है. ये इंडस्ट्रियल एरिया, इंडस्ट्रियल कॉरिडोर विकसित करने के भारत सरकार के राष्ट्रीय अभियान का हिस्सा है. ये एक प्रकार से इंडस्ट्रियल स्मार्ट सिटी बनने जा रहा है. यहां वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर होगा, बेहतरीन पावर सप्लाई होगी, एडवांस आईसीटी नेटवर्क होगा, यानी दुनिया भर के निवेशकों के लिए यहां हर वो सुविधा होगी जो इंडस्ट्री के लिए उन्हें जरूरी है. इन सुविधाओं के निर्माण के लिए भारत सरकार के हजारों करोड़ रुपए लगेंगे और तेलंगाना हैदराबाद के हजारों नौजवानों को रोजगार का माध्यम बनेगा.

0: हमारी सारी योजना के केंद्र बिंदु में राज्यों का विकास हो, तेज गति से विकास हो, उस भाव को लेकर के हम सब मिलकर के चले और 2047 विकसित भारत का सपना हम अपनी आंखों के सामने सिद्ध होता देखें, यही मेरी सबको शुभकामना है।
1: కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే ఉత్సవమన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 3% వాటా కలిగి ఉంది. దేశ జీడిపిలో తెలంగాణ 5% వాటా ఇస్తోందన్నారు. 2047 నాటికి $30 trillion ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ $3 trillion వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2030 నాటికి $1 trillion ఎకానమీని తెలంగాణ సాధిస్తుందన్నారు. అప్పుడే 2047 నాటికి $3 trillion ఎకానమీని తెలంగాణ సునాయాసంగా చేరుకుంటుందని తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ దేశాభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
2: తెలంగాణ రాజ్య కో ఇస్ దేశ్ మే ఆగే జానే కే లియే యే వికాస్ ఉత్సవ్ హమారే లియే బహుత్ జరూరీ హే. మై ఇసిలియే యే వికాస్ ఉత్సవ్ కహనా చాతా హూ కి జిస్ దిన్ ఇస్ దేశ్ మే హమ్ సర్కార్ బనాయే ఇస్ రాజ్య మే హమారా పహలా దేశ్ బాద్ మే జనతా తీసరా ధన్ జిస్ దిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీనే వికసిత్ భారత్ ఘోషణ పత్ర నికాలా ఉసీ దిన్ హమ్ లోగ్ యే తయ్ కియే వికసిత్ భారత్ కే సాత్ జోడ్నే కే లియే హమ్ తెలంగాణ రైజింగ్ 2047 హమ్ ఎక్ పాలసీ డాక్యుమెంట్ నికాలా ఉస్ పాలసీ డాక్యుమెంట్ మే హమ్ లోగ్ యే కహా ఆగే తెలంగాణ ఇస్ దేశ్ మే నెంబర్ 1 రాజ్య బనానే కే లియే ఏక్ మెగా కాకతీయా మెగా టెక్స్టైల్ పార్క్ జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ రైల్వే లైన్ అభి జితనే భీ ఆజ్ వికాస్ హోతే జా రహా హై యే వికాస్ కార్యక్రమ మే దేశ్ కా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ రాజనీతి చునావ్ హోగే 5 రాజ్యో మే చునావ్ ఖతమ్ హోతే హీ దేశ్ కో ఆగే తేజీ గతి సే దేశ్ కో ఆగే చలానే కే లియే ఆజ్ తెలంగాణ మే హాజిర్ హువా హై. ఆజ్ తెలంగాణ రాజ్య నే 3% సే కమ్ జనతా హై ఇస్ దేశ్ మే మగర్ హమ్ లోగ్ 5% ఇస్ దేశ్ కా జీడీపీ జోడ్తే జా రహా హై. ఆగే హమారా సోచ్ హై జిస్ దిన్ మోదీ జీ $30 trillion జో సప్నా దేఖ్ రహే హై ఉస్మే 10% భాగీదారీ తెలంగాణ బన్నా చాతా హై. లోగ్ ఉమీద్ రకా హై 2034 $1 trillion ఎకానమీ అగర్ తెలంగాణ రీచ్ హోగే తో 2047 తక్ హమ్ లోగ్ $3 trillion ఎకానమీ ఆసానీ సే హమ్ పహుంచ్ జాయేంగే ఆప్కే సాథ్ మిల్కర్ యే రాజ్య మే కామ్ కర్నే వాలే ధన్యవాద్ ప్రధానమంత్రి జీ.
1: ఈ కార్యక్రమ ప్రారంభంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ, దాదాపు 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకోవటం చాలా సంతోషదాయకమన్నారు. రైల్వే నెట్వర్క్ కూడా చాలా అభివృద్ధికి నోచుకుందని, గత 12 సంవత్సరాల్లో 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, దక్షిణ భారతదేశంలో పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సుమారు 220 కోట్లతో ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు.
3: రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సిన

0: ఇంత అవసరం ఉంది. గౌరవనీయులు, ప్రధానమంత్రి గారి విజన్ లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి, మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిచేస్తూ.
1: ఈ కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా, యూనియన్ మినిస్టర్స్ శ్రీ జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా అధికారులు పాల్గొన్నారు. అనంతరం హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న సింధు హాస్పిటల్కు విచ్చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సింధు ఆసుపత్రిని శుభారంభం కావిచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాలను సందర్శించి వైద్య నిమిత్తం ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సభానంతరం ప్రత్యేక విమానంలో గుజరాత్కు బయలుదేరి వెళ్లారు. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పాల్గొన్న కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి.
2: మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ శాంశీరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య, సునీల్ దమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవింద్ రాజ్, శ్రీ కె వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: విన్నా పాట దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రామజోగేశ్ శాస్త్రి రచనకు డేవిడ్ సిమెన్ ఆలపించిన గీతం చిత్రం భరత్ అనే నేను.
1: ఇప్పుడు ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు ఊపిరి చిత్రం కోసం సిరివెన్నెల రచనకు గోపీసుందర్ సంగీతం అందించగా కార్తీక్ గానం చేశారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి గృహ గణన ప్రారంభం కానుంది. హౌస్ లిస్టింగ్, హౌస్ సస్పెన్స్, హౌస్ సెన్సస్ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇంటి నెంబరు, గదుల సంఖ్య, కుటుంబం వివరాలు, సౌకర్యాలు, వాహనాలకు సంబంధించిన సమాచారంతో పాటు మొబైల్ నెంబరు తీసుకుంటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ట్రినిడాడ్ టొబాగో పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి కమలా పెరసాద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులోని పాలకొండ వద్ద కారు, స్పోర్ట్స్ బైక్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 5 మరణించారు. ఈ ఘటనలో బైక్పై ఉన్న 2, కారులోని 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో పోలీస్ పోస్టును ఢీకొట్టిన ఆత్మాహుతి దాడిలో 21 భద్రతా సిబ్బంది మరణించారు. భవనం నేలమట్టమైన ఈ ఘటనకు తెహ్రీకే తాలిబన్ కారణమని అనుమానిస్తుండగా ఎదురుకాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ప్రపంచ ఛాంపియన్ దుమ్మరాజు గుకేష్ సూపర్ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంటులో 17 ఆరవ స్థానంలో నిలిచాడు. చివరి రోజు 9 రౌండ్లలో కేవలం 2 విజయాలే సాధించిన గుకేష్ మొత్తం మీద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేక 6వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మరొక కీలక మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే అధికారికంగా టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 4 మాత్రమే గెలిచింది. రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రానున్న రోజుల్లో ఇవి సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నటి కార్యక్రమంలో చిందు యక్షగానం, దాంగియోపాఖ్యానం కథ వినిపిస్తారు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య బృందం వారు.

0: నా పేరు దుర్వాసమాముని అంటారు. ఇప్పుడు నేను రమ్మనాట్యం చూడడానికి అయ్యి స్వర్గానికి బయలుదేరుచున్నాను. ఇప్పుడే వెళుచున్నాను, ఆ ఇంద్రకులు కుటుంబకు వెళుచున్నాను. దేవేంద్ర
1: మహనీయ
0: చల్లగావర్ దిలుము దేవేంద్ర, నీ వద్ద రంభా ఊర్వశులు ఉన్నారట, వారి నాట్యము చూడాలని నీ కోరికతో వచ్చి ఉన్నాను.
1: పెద్దలు యతీశ్వరులు మా సమక్షమునకు రావడము మాకు ఎంతో పావనమైతోచను. మీరను ప్రకారముగా మీ ఆదేశానుసారంగా నేనిప్పుడే రంభా ఊర్వశులను పిలిపించదను.
0: చిత్తం

0: నా పేరు రంభ అంటారు. మా పట్టణం స్వర్గాపురి పట్టణము. ఇక దేవేంద్రుని వద్ద నాట్య నైపుణ్యములు చేసుకుంటూ ఉంటానే.
1: అప్సరసలారా,
0: స్వామి,
1: ఈ దినమున ఒక కోరికగా కలిగి మన వద్దకి యతీశ్వరులు వచ్చినారు.
0: స్వామి,
1: రంభా.

0: స్వామి, ఆ మౌనిష్యుల దగ్గరికి వెళ్ళి నా నాటి నైపుణ్యములు చేసి అతన్ని మెప్పించి
1: తక్షణమే వెళ్ళుమి. అచ్చట తపోనిష్ఠులై ఉన్నారు. వారి సన్నిధానమునకు వెళ్ళి మహా కోపాగ్నుడైనటువంటి దూర్వాస మహామునిందుడు అధిక కోపాగ్నుడు, ఆయన ముందు ఎగ్గు చేయకూడదు, అతి జాగ్రత్తగా వెళ్ళి.
0: చిత్తమ స్వామి, వెళ్ళి వస్తాను.

0: స్వామి. ఏమి ఇంత నాట్య నైపుణ్యములు చేసిన పలకడాయను కదా. ఏమి ఎడ్డివాడా, గుడ్డివాడా, మూగవాడా, చెమిటివాడా? మౌనీశ్వర
1: మౌనీశ్వర.

0: ఏమే నన్ను చూసి గేలి చేశావు, ఇప్పుడే నీకు శాపం ఇస్తున్నాను.
1: స్వామి,
0: పగలు వేళ తురంగమై రాత్రి వేళ శ్రీవై చరించుదువుగాక.

0: దేవుని ఆడదానను తెలిసి తెలియక దోషమును చేసింది నీ కాని నా పాపమునకు పరిహారం
1: మాట్లాడు నేరమాత్రం నీకేకా.

తునెట్టులా మౌనీశ్వర తిరునా తిరునా కారుణ్యము తోడుతా. నీకు ఇచ్చిన శాపం మరలా తిరిగి ఇవ్వమంటున్నావు. ఇదిగో మూడు వజ్రము సగం మూడు నాడు నీ శాపం విమోచనమవుతాది. అంతవరదాకా ఒక మానవుని చెంతలో జీవించుదువుగాక. రాత్రి వేళ స్త్రీ అవుదువు, పగలు వేళ హయమై చరించుదువుగా.

డాంగి ఎప్పుడు పట్టణమును పరిపాలించినటువంటి డాంగి మహారాజును మన పాలకులారా మన వింతలు చూసి వచ్చి తిరా ఎలా ఉంది అక్కడ వింతలు ఎలా ఉన్నారు అశ్వమున్నాదా సరే త్వరగా నేనే వెళ్ళాను ఎంత బాగున్నా

0: కాబోలును.
1: ఏమి యువతి ఎలనాక ఇంతవరందాక అశ్వముగా ఉండి రాత్రివేళ కాగానే స్త్రీ రూపముగా ఉన్నది ఎవరో తెలుసుకునేదనగాక.

0: ఏమి అందము, ఏమి ఆ ముఖవర్జస్సు, ఎన్నడు చూడని లావణ్యం, ప్రారం పోసిన బంగారం బొమ్మ, మెలికలు నేర్చిన మెరుపుతీగ, అవనీతలానికి అవతరించిన అప్సరస ఎవరీమి.
1: అలానా కువలయ్య.

0: ఓ స్వామి, నేను ఎవరనుకుంటున్నావయ్యా? నేను స్వర్గాపురి పట్టణములో నుండి రంభను. ఇక్కడ దుర్వాసుని శాపము చేత పగల తురంగమై రాత్రివేళ స్త్రీనే చరించుచున్నాను. కానా నేను నీ చేత చిక్కేతానను కాదు. నన్ను చేపట్టినా నీకు హాని కలుగుతాది, నా మాట విని వెళ్ళిపోమ్ము.
1: నాకు ఎన్ని హాని కలిగినా ఎంతటి కష్టములు వచ్చిండు గాని నిన్ను విడవజాలను. సఖి, నా పట్టపురాణిగా తీసుకుని వెళ్ళేదా రమ్ము.
0: అయినను నాకు అభయం ఇచ్చిన, ఎరుళ్లకు చూయించిన నాకు అభయం ఇచ్చిన నీ విరమిటి వస్తాను.
1: ఏమి అభయము కావాలయ్యను?
0: నన్ను ఎరుళ్లకు చూయించిన నీ అభయము కావాలి.
1: అభయము కావాలయ్యనా?
0: అవును.
1: అటువలే నీకు తప్పకుండా ఇదిగో అభయమిస్తున్నాను. పరావారికి చూపించకుండా నిన్ను నేను చూసుకునేదనగాక.
0: పద వెళ్ళాం పదండి. నారాయణ నమో నారాయణ.

0: ఇంకా చాలా దివసం పలుకుచున్నది, కానీ ఇక నేను కలహంబు ఎక్కడ నేడు ప్రాప్తమయ్యేదో చూసుకునేదాకా. బాగు బాగు, స్వర్గాపురి పట్టణం ఉండు రంబ. ఆనాడు దుర్వాసన శాపంపు చేత ఇక మానవుడైన ఆ డాంగ్నేని వద్ద ఉన్నది. ఇక్కడికి నేను డాంగ్నే మహారాజు వద్దకి వెళ్ళదా. నారాయణ ఓం నారాయణ.
1: ప్రణామములు ఆచరించు.

0: చల్లగా వర్దిల్లము. కానా నా మదిలోకి కోరిక కలిగి నీ వద్దకి వచ్చాను.
1: ఏమి కోరిక కలిగినది?
0: నీ వద్ద హయంబు గలదని, అట్టి హయంబును చూడాలని బుద్ధి జలించి వచ్చాను.
1: మునీంద్రమా, మీరెరుంగని శృంగారమైనటువంటి అశ్వము నా వద్ద కలదా? అది ఉన్నను పరావారికి చూపరానటువంటి అశ్వము.
0: నాకు చూపవా? ఇదిగో ఇప్పుడు నీకు శాపమునిస్తాను.
1: మునీంద్రమా, ఆపుడి. ఇక మీ యొక్క శాపము ఇచ్చినా నేను ఏమైతానో తెలియదు. ఇదిగో చూడండి, ఇట్టి పంచరంగులు కలిగినటువంటి ఈ శృంగారమైనటువంటి అశ్వము బాగున్నాదా?
0: చాలా బాగుంది. సంతసమా.

0: చూయించకుండా నీ వద్దనే ఉంచుకును, నేను వెళ్ళి వచ్చేదా నారాయణ నమో నారాయణ.
1: లోకములు తిరిగినటువంటి మీరు అయినా నా వద్ద ఉన్నదని మీరు కూడా ఎవరికి చెప్పకూడదు.
0: నారాయణ, ఈ నారదుడు అబద్ధం ఆడేవాడు కాదు, నిజము చెప్పేవాడు కాదు. ఇక వెళ్ళి వస్తాను నారాయణ. ఇక వార్త ఎవరికి చెప్పాలి?

0: నాయక కృష్ణ బృందామ వందనములు స్వామి వందనములు.
1: చెల్లగావర్ధిల్లము నారదా, అతి త్వరితముగా వచ్చావు, కారణమేమి?
0: నా మనమున ఒక బుద్ధి జనించి ఉన్నది.
1: ఏమి ఆ కోరిక?
0: డాంగ్నేయపురి పట్టణము పరిపాలించు డాంగ్నేయ మహారాజు వద్ద ఒక చక్కటి అశ్వంభు కలదు.
1: అలాగే
0: అశ్వములు తెప్పించు.
1: ఓ నారదా, నారదాని.

0: చూడాలన్నా ఈ రెండు నేత్రములు చాలవు.
1: సరే, నువ్వు ఎప్పుడైతే అంత అద్భుతముగా ఉందని పలుకుచున్నావో అట్టి హయమును నేను తప్పనిసరిగా తెప్పిస్తాను నీకు. ఇదిగో త్వరక ఆ యొక్క డాంగేయపురి పట్టు పరిపాలించు డాంగేయులకు ఉత్తరము రాస్తున్నా.
2: ఎవరయ్యా మీరు? ఎవరు?
3: నేను ప్రధాని.
2: ఎక్కడి నుండి వచ్చి తిరి?
3: ద్వారకా
2: నగరం నుండి వచ్చి తిరా?
3: ఏమి అసలు శ్రీకృష్ణుడు పంపమని చెప్పాడు, లేఖ రాశాడు.
2: అలానా?
1: అవును స్వామి.
2: ఏమి దైవము ఎంత సంఘటన చేశాను. ఇది

0: ఒక్కట నా వద్ద అష్టము ఉన్నదని ఆ కృష్ణునికి ఎలా తెలియవచ్చును? ఎవరు చెప్పవచ్చును? దైవము నేనేమి చేయదును? నేను పంపకపోయినా నేను మానవుడనేమి? ఆ హరికి నేను ఏమి ఎదురాడగలను? అయినా నేను పరావారికి చూపనని రంభకు అభయం ఇచ్చితిని నేనేమి చేయువాడను?
1: ఏమి, ఎన్నడుతా నీ మహారాజు చక్కగా కిలకిలా నవ్వుతూ ఉండేవాడు, ఈ దినమున చిన్నబోయి ఉన్నాడు.

0: స్వామిని, ద్వారకాపురమున ఉండబడిన కృష్ణుడు నిన్ను పంపమని నాకు లేఖ వ్రాసి ఉండెను. అట్టి లేఖను నేను ఏమని అందును?
1: అలానా స్వామి, నీవు మరలా ఆ కృష్ణపురం దామునికి తిరుగు లేఖ వ్రాయండి.
0: అటువలనే వ్రాసిదని గాక. ప్రధాని,
2: స్వామి,
0: ఇప్పుడే నీవు త్వరగా ఆ ద్వారకాపురం మేలు శ్రీకృష్ణునికి పరమ భక్తుడను నేను. అష్టము ఉన్నది నిశ్చయమే, కాని ఇది పరావారికి చూపరాట అని ఇది విన్నవించాయి.
2: చిత్తము స్వామి. ద్వారపాల, త్వరితముగా వచ్చావు, కారణమేమి?
0: అయ్యా, పంపనని చెప్పినాడు, చూపనన్నాడు.
2: నాకు ప్రతి ఉత్తరము రాచాడా?

0: ఇదిగో రేపు 2 AM వరకు నా చేతి చక్రము చేత నీ శిరస్సు ఖండన చేయకుండా నేను కృష్ణాపరంధాముడు అయ్యాక. నీవు కృష్ణునకు ఆ హయమును పంపనందులకు రేపు 2 AM వరకు నీ శిరస్సు తన చేతి చక్రము చేత ఖండన చేస్తానని శపథము చేశాడు శ్రీకృష్ణుడు.
1: ఆకాశవాణివి అయినా ఇక నా బ్రతుకు ఎలా? నేను ఏమి చేయవాడను?
0: నీ ప్రాణము కాపాడుతాము, ఎక్కడికైనా వెళ్ళము.
1: స్వామి, ఆ త్వరకాపురం మేము శ్రీకృష్ణుడు నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. నీవు ఎక్కడ ఉంటావు? ఇక నేను అడవిలో వెళ్ళుతూ నా యొక్క జీవనాధారము గడుపుకునేదనుగాక. దయచో

0: గోవర్ధన పునరీక పురుషోత్తమ.
1: నారాయణ నమో నారాయణ. ఎవరయ్యా నీవు? ఎవరెవరు
0: అయ్యా? నేను డాంగేయ మహారాజునయ్యా.
1: నీకు బాధ ఎందులోకి వచ్చాది? ఎటు వెళ్ళుచున్నావు?

0: అయ్యా, నా వద్ద అస్త్రము ఉన్నదని ఆ శ్రీకృష్ణునికి ఎవరు చెప్పారు?
1: ఏమన్నాడు?
0: నన్ను రేపు 2వ యామం వరకు తమ చేతి చక్రము చేత చంపడానికి ప్రయత్నించాడు ఆకాశవాణి చెప్పగా అడవిలో పడి వచ్చుచున్నాను.
1: నారాయణ, దీనికి ఒక చక్కటి ఉపాయం కలదు.
0: ఏమి?
1: దైతావనములోన పాండవులున్నారు, అక్కడికి వెళ్లి వారి పాదములు పైబడినా నీ ప్రాణభీతి పోతాది.
2: ఎవరయ్యా నీవు? ఎవరు?
0: మహానీయులు మీరి పెద్దలు అర్జున పాల్కునాక పార్తా కిరీటి. ఇక నన్ను రక్షించేవాడవు నీవు.
2: ఎందుకు రక్షించాలి నిన్ను?
0: అయ్యా, ఆ ద్వారకాపురం మేలో శ్రీకృష్ణుడు నా వద్ద ఒక అశ్వము ఉండెను, అతి అశ్వము పంపమని లేఖ వ్రాసినాడు. ఇది పరావారికి పంపనని నేను మరల లేఖ వ్రాసినందులకు నన్ను రేపు 2 యామం వరకు తమ చేతి చక్రము చేత
2: తికటాస్తా. మా భావకు మాకే యుద్ధము పెట్టిస్తున్నావా? మా భావంటే ఎవరికున్నావు? మాకు ఆత్మబంధువై మా భావతో మేము యుద్ధము చేస్తామని నిన్ను రక్షించేవారము కాదు. ఎక్కడైనా వెళ్ళి నీ ప్రాణము
1: బతికించారాయణ.
0: అయ్యో నారద,
1: ఏంటి?
0: పాండవుల సన్నిధానమునకు వెళ్తే పాండవులు నన్ను రక్షించలేకపోయినా మరి ఎచ్చడనైన మార్గము చూపుడిదేవ.
1: ఇప్పుడు ఈ యొక్క ఆలోచన కలదు. ద్వారకాపురి పట్టణము నుంచి సుభద్రాదేవి దైతావనం వెలుచున్నది. ఆ సుభద్రాదేవి వద్దకి వెళ్ళి పాదములు పైన పడి అభయము తీసుకు.

0: చలి, నా పేరు సుభద్ర అంటారు, నా భర్తాళ్ళ పేరు అర్జునుడు. నేను ఇప్పుడు మా తల్లిగారి భవనము నుండి దైత్యవనంలో పాండవులు ఉన్నారు, నేను అక్కడికి వెళ్తున్నాను.
1: మా తల్లి సుభద్రాదేవి, నన్ను రక్షించు తల్లి.
0: ఎవరయ్యా నీవు? అటస్థగా వచ్చి నా పాదములు మొక్కుచున్నావు.
1: నాకు అభయం ఇచ్చిన తర్వాత నీకు చెప్పేది, నన్ను రక్షించు తల్లి.
0: సరే, నీవు ఎవరివైనక మా బావ ధర్మరాజు పాదముల సాక్షి, నీకు ఏం కావాలో చెప్పు.
1: ఆ ద్వారకాపురం మేలు శ్రీకృష్ణుడు నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసినాడు, అందులకి నీ సన్నిధానం వరకు వచ్చు.
0: ఎంత పని చేశావయ్యా డాంగయ్య, మా అన్నయ్య తోటి మాకు వైరం కల్పించావా?
1: అవును తల్లి.
0: సరే, నువ్వు వెళ్ళు, నేను కాపాడుతాను.
1: అటువలనే
0: మనోహరా, మీకు ఇదే వందనములు.

0: స్వామి, మా అన్నయ్య శ్రీకృష్ణుతో మనకు వైరం కలిగాది.
1: ఏమి, ఎందులకు వైరమును కలిగాను? నాతో విన్నవించుమి.
0: నేను డాంగ్నేయనికి అభయం ఇచ్చాను.
1: ఎంతటి వారలమే, మేమే పురుషులమే తప్పించుకున్నాము. ఆడదానమేమి, నీవు వారికి అభయం ఇచ్చినావా మూర్ఖమతి?
0: అవును.
1: ఏమి, ఇక నేను సహించేవాణ్ణి కాను.
0: సరే, నీవు సమరమ్ముకు వెళ్ళకపోయినా నేనే వెళ్తాను మా అన్నపైకి.
1: ఎక్కడికి వెళ్తావు?
0: మా అన్నయ్య దగ్గరికి వెళ్తాను.
1: చాలు, నీ ఊరుకొమ్మి, నేనే వెళ్ళి వారిని ప్రశ్నలాడు. కృష్ణ, మాధవ,
2: అర్జున,
1: వందములు మీకు. ఇదేది
2: వందనమా? ఏమయ్యా, నాకు తెలిసినా కూడా తినేటి నటిస్తున్నావా అర్జున?
3: నారాయణ, ఇప్పుడు కృష్ణద్దరులో సమరానికి దిగుచున్నారు. ఇప్పుడు నేను కృష్ణుని వద్దకి వెళ్ళి తన చెల్లెలు సుభద్రాదేవి వస్తున్నాదని చెప్తాను. కృష్ణ,
2: నారదా,
3: మీ చెల్లెలే అయినా సుభద్రాదేవి ఆ ఢాన్యానికి అభయమిచ్చి కాపాడాది. అర్జునుడు నీపైకి యుద్ధానికి వస్తున్నాడు, మీ చెల్లెలను రాయబారిగా తోలుతున్నారు.
2: కౌరవులు పాండవులు ఏకమయ్యి నాపై యుద్ధానికి వస్తున్నారా? ఎంతమంది వచ్చినా గానీ నేను చూస్తాను.
1: మాధవ, గోవింద, మీకిదే ప్రణామములు ఆచరించబాడను.
2: అర్జున, వెళ్ళమయ్యా, వెళ్ళు.

0: నాతో శబ్దము చేసిన తెలిసి కూడా ఆని రక్షించావు ఆ డాంగ్యుని, ఇది నీకు న్యాయమా అర్జున?
1: శరణన్న వారిని కాపాడకపోవడము ఇది ధర్మము కాదంటారా?
0: లేక నాతో యుద్ధము చేసి జయించి వారిని కాపాడవయ్యా?
1: గోపాలనాథు.

0: అర్జున, ఏమి నాతో యుద్ధమునకు సంసిద్ధి వచ్చు?
1: చాలించండి, మీ సమరమును చాలించండి.
2: ఏమి నీ నాటకము నారదా?
1: ఇది నారదా నాటకము ఎట్టులా అనగా, ఒకనొక సమయమున దుర్వాస మహాముని రంభ నాట్యము చూడాలని స్వర్గాపురి పట్టణము వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తదంతరమున ఆ రంభ దుర్వాసను చూసి ఎగ్గు చేసిన అతడు శాపమునసగాడు. ఏమని పగలు తరంగమై రాత్రి వేళ స్త్రీదవుదు కాని శాపమిచ్చాడు. ఆ రంభ ఖేదించుతూ ఆ దుర్వాసుని పాదములపై పడిన తిరుగు శాపము ఏమని నసగాడు? మూడు వజ్రముల సగము మూడు నాడు రంభశాపము విమోచనమవుతాది, నువ్వు స్వర్గాపురి పట్టణం వస్తావని చెప్పి పలికాడు. అంతవరదాకా మానవుని చింతలో ఉంటావు, డాంగ్నీయ మహారాజు చింత ఉన్నాడు.
2: మరి ఇప్పుడు మూడు వజ్రముల సగము విమోచనం అయ్యాదా?
1: మూడు వజ్రముల సగము ఎలా కూడాదంటే, భీముడు వజ్ర శరీరుడు, కృష్ణుడు వజ్ర శరీరుడు, అంజనేయుని అన్మత్కేతనము వజ్ర శరీరుడు, దుర్యోధనుడు సగవజ్ర శరీరుడు. ఇప్పుడు మూడు వజ్రముల సగం మూడాది, రంభ శాపము విమోచనమవుతున్నది, రంభ స్వర్గాపురి పట్టణం వెళ్తున్నది.
2: ఇప్పుడు రంభ శాపము విమోచనమయ్యాది, స్వర్గమునకు వెళ్ళినాదా?
3: మా ఇరువురకు ఏమీ బాధ లేదు.
2: ఎందుకు కలుగుతున్నావు నా

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఇంతవరకు డాంగ్యోపాఖ్యానము కథ చిందు యక్షగానాన్ని వినిపించారు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య బృందం వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
4: కార్యక్రమంలో ఇప్పుడు చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్ సుజాత ఆలపిస్తున్న గీతాన్ని విందాం. సిరివెన్నెల రచన, సందీప్ చోత సంగీత సారథ్యం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు కులశేఖర్ రచనకు హరీష్ చేరా సంగీతం అందించగా హరిణి ఆలపించిన గీతం విందాం, చిత్రం ఘర్షణ.

కార్యక్రమంలో ఇప్పుడు మహానటి చిత్రం కోసం చారులతా మణి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. మిక్కీ జేమియర్ సంగీత సారథ్యం, శ్రీవెన్నెల రచన.

0: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
2: అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదశల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు ఇటు లోపల ఉండలేరు అంత గనక వచ్చినట్లయితే, మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 నుంచి మొదలైంది మెల్లగా బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లో గనక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా

0: సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు మోర్ దాన్ 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని 2 గంటలు సమయం కేటాయించి సమీక్షించి వేగంగా అనుమతులిస్తే దేశ జీడిపికి 10% తెలంగాణ తిరిగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, విలీనం ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్రినిడోడ్ అండ్ టొబాగో పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి కమలా పెరసాద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్న ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. గవర్నర్ ఆహ్వానం మేరకు రేపు హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 12 బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు పార్టీ సీనియర్లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభా పక్షాల ఉపనాయకులు పాల్గొనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రానున్న రోజుల్లో ఇవి సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్ర గీతాలు వింటారు. ముందుగా కలవరమాయే మదిలో చిత్రం కోసం చిత్రగానం చేసిన వనమాలి గీతం విందాం. సంగీతం శరత్ వాసుదేవన్.

2 గంటల 10 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పటాన్లో సోమనాథ్ అమృత్ పర్వ్ దేవాలయ పునర్నిర్మాణ 75వ వార్షికోత్సవంపై ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఓం విష్ణురా విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు సుముఖశ్చైక.

విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు. సుముఖశ్చైకదంత

విష్ణురా విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు సుముఖశ్చైకదంత

0: temple is the symbol of India's national respect, and it has withstood the travails of time. It has withstood the tyranny of Mahmud of Ghaznavi and Alauddin Khilji and many other tyrants. The Prime Minister paid tributes to Lakulisha and Soma Sarma and others, kings and commoners who defended the Somnath Temple and also rebuilt them over 1,000 years. He paid special tributes to Sardar Vallabhbhai Patel and to Dr. Rajendra Prasad. The Prime Minister said that the government is committed towards keeping up our heritage and our culture, and he also said that the government is committed towards Vikas Bhi and Virasat Bhi. The Prime Minister also mentioned that today is the anniversary of Operation Shakti, that is on the 11th of May in 1998, India tested nuclear weapons for the second time under the leadership of Atal Bihari Vajpayee. And as we come to the end of this special broadcast, we conclude with this mantra: Om Namah Shambhavaya Cha Mano Bhavaya Cha Namah Shankaraya Cha Mayaskaraya Cha Namah Shivaya Cha Shivtaraya Cha Hara Hara Mahadev.
1: आज सोमनाथ मंदिर प्रांगण में सोमनाथ अमृत महोत्सव का आयोजन किया गया. माननीय प्रधानमंत्री इस आयोजन में शामिल हुए. सोमनाथ भारत की अजय सभ्यता का प्रतीक है, ये कहा गया. सोमनाथ भारत की शाश्वत ज्योति है. माननीय प्रधानमंत्री जी ने जनसमूह को संबोधित किया और कहा कि दुनिया की कोई भी ताकत भारत को झुका नहीं सकती है. माननीय प्रधानमंत्री जी ने शिव शक्ति पॉइंट का उल्लेख किया, ऑपरेशन शक्ति का लेख किया, महान विभूतियों का स्मरण करते हुए उन्हें नमन किया और साथ ही प्रकृति पूजन परंपरा का भी उल्लेख करते हुए हर भारतीय को प्रेरित किया कि अपनी आध्यात्मिक चेतना को हमेशा ऊर्ध्वगामी रखें और जो हमारे आस्था के स्थल हैं उनके प्रति समर्पण बनाए रखें और इस तरह से राष्ट्र सेवा में लीन रहें. ये विशेष प्रसारण आप आकाशवाणी के माध्यम से सुन रहे थे. विशेष प्रसारण प्रस्तुतकर्ता प्रमोद कुमार वत्स के साथ, स्टूडियो में हमारे साथी हमारे विशेषज्ञ डॉक्टर आशुतोष शर्मा के साथ और एस वाई खान के साथ, अपने को कमेंटेटर कौशिक रॉय के साथ, मैं नीलम मलकानिया इस विशेष आयोजन की आप सभी को बधाई और शुभकामनाएं देते हुए अब आप सभी से अनुमति लेती हूं. नमस्कार.
2: सोमनाथ अमृत महोत्सव का सजीव विवरण सुन रहे थे. विवरण दे रहे थे नीलम मलकानिया और कौशिक राय. यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया.
3: భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పటాన్లో సోమనాథ్ అమృత పర్వ దేవాలయ పునర్నిర్మాణ 75వ వార్షికోత్సవం పురస్కరించి చేసిన ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. శ్రోతలు గమనించగలరు, ఈరోజు 12:30 ప్రసారం కావలసిన జాతీయ స్థాయి తెలుగులో వార్తలు 3 గంటలకు ప్రసారమవుతాయి. అదేవిధంగా 1:10 ప్రసారం కావలసిన ప్రాంతీయ వార్తలు 3:10 ప్రసారమవుతాయి. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు. ఆకాశవాణి ఇప్పుడు సినీ భక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో కానుక శ్రీమతి భారతి కృష్ణ గారి కథానిక వింటారు.
1: ధనుర్మాసం ప్రారంభమైందన్నట్టుగా వాకిళ్లన్నీ రంగురంగుల ముగ్గులతో కళకళలాడిపోతున్నాయి. గాదులన్నీ కొత్త ధాన్యాల రాసులతో నిండుగా ఉన్నాయి. పూల వ్యాపారులు బుట్టలతో చావంతి పూలు ఇంటింటికి తెచ్చి అమ్ముకుంటున్నారు. ఆవు పేడతో కళ్లాపు చల్లిన ముంగిట్లో తీర్చిన ముగ్గులపై అలంకరించిన గొబ్బెమ్మలు పచ్చని చామంతుల రేకులు పడి మరింత శోభను చేకూర్చుతున్నాయి. హరిదాసుల పాటలతో వీధులన్నీ మారుమ్రోగుతున్నాయి. పెరట్లో పాదులన్నీ మంచుతో తడిసిపోతున్నాయి. పిల్లలంతా భోగిపిడకల దండలు గుచ్చుతూ భోగిమంటలో వెయ్యాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ సంబరమంతా రామనాథంగారింట్లోకి వచ్చేసింది. పండగ కోసమని కొడుకులు హరి, గిరి, కోడళ్లు సంగీత, శ్రావణి, మనవలు, కొత్తగా పెళ్లైన కూతురు శారద రాకతో ఇల్లంతా సందడిగా ఉంది. రామనాథంగారి భార్య శాంత రోజుకో నిలవపిండి వంట చేస్తూ డబ్బాలన్నీ నింపేస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకే లేచి పెరట్లో బావి దగ్గర ఉన్న నీళ్లపొయ్యి వెలిగించి డేగిసా నిండా వేడినీళ్లు సిద్ధం చేసిన తర్వాత వంట మొదలుపెట్టి ఎవరికేది ఇష్టమో అడిగి మరీ కడుపు నింపేస్తోంది. రామనాథంగారు పిల్లలందరికీ కొత్త బట్టలు కొని దర్జీ అప్పారావుని ఇంటికి పిలిచి మనవలందరికీ కొలతలు కులిపించి మరీ బట్టలు కుట్టిస్తున్నారు. ఆ కాలంలో దొరికే రేగుపళ్ళు, తేగలు కొని తెచ్చి ఎలా తినాలో దగ్గరుండి మరీ పిల్లలతో వాటిని తినిపిస్తున్నారు. పండగ రోజులని చక్కగా లంగా ఓణీలతో, పొడవాటి పూలజడలతో, రోజుకో ఇంట్లో గొబ్బిళ్ల పేరంటాలతో కన్యపిల్లలందరూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఆ పిల్లలందరిలోనూ అందమైనది, చురుకైనది శారద. శారదకు భర్త వాసుకి ఇది కొత్త పండగ. కొత్తల్లుడు వస్తున్నాడని రామనాథంగారు ఎంతో హడావిడిగా ఉన్నారు. టీచరుగా చేసి రిటైర్ అయిన రామనాథంగారిది మధ్యతరగతి కుటుంబమే అయినా ఏ లోటు లేకుండా పిల్లల బాధ్యతలన్నీ పూర్తి చేశారు. అల్లుడు వాసుకి పండగ కానుక ఇవ్వాలేమో అని శాంత అనడంతో ఏమివ్వాలా అనే ఆలోచన ఆయనలో మొదలైంది. అల్లుడు మనసులో ఏమైనా కోరిక ఉందేమోనని శారదను అడిగితే, మా ఆయన ఏమీ అనుకోవడం లేదు కాని మా అత్తగారు మాత్రం స్కూటర్ ఇస్తే బావుంటుందనుకుంటున్నారు నాన్న అంది. అల్లుళ్లకు కానుకలంటూ ఈ ఆచారాలు మధ్యతరగతి కుటుంబాలను కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి. చక్కని మర్యాదలు, కొత్త బట్టలు పెట్టి పంపే ఉద్దేశంలో ఉన్న ఆయనకు నెత్తిన పిడుగుబడ్డట్టయింది. కొడుకులతో ఈ విషయం చెప్తే, పిల్లల ఫీజులకు ఇంటి అద్దెలకే మా జీతాలు సరిపోవడం లేదు, కావాలంటే 10,000 ఇవ్వగలమని చెప్పేశారు. ఇంతవరకు ఎవరికి అప్పు ఇవ్వడం కాని అప్పు చేయడం గాని తెలియక శాంత సహాయంతో ఎంతో పొదుపుగా సంసారాన్ని నడిపిస్తున్నారాయన. పిల్లలు తండ్రి మాట జవదాటకపోవడమన్నది ఆ ఇంట ఒక వరమనే చెప్పాలి. తండ్రంటే ఎంత గౌరవమో, తల్లి చేతివంటంటే చిన్న పిల్లలైపోయి ఈనాటికి శాంత కొంగు పట్టుకుని తిరుగుతుంటారు. ఆడపిల్ల శారదంటే అందరికీ ఎంతో ముద్దు. మొన్ననే పెళ్లయింది కదా, తర్వాత వీలు చూసుకుని నాన్నగారు స్కూటర్ కొనిస్తారని బావగారితో చెప్పవే అంటున్న అన్నగారి మాటకు జవాబుగా, అమ్మో నాకింకా ఆ ఇల్లు, వాతావరణం అలవాటవలేదు, నాకు భయం బాబు అనేసింది శారద. చిన్న కోడలి శ్రావణి కొంచెం అభ్యుదయ భావాలు కల తెలివైన పిల్ల. ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చూపిస్తూ ఆ సమస్యను దాటించేస్తుంది. అసలు ఈ పెళ్లిళ్లలో జరిగే తంతులకయ్యే ఖర్చు, క్యాటరింగ్ పేరుతో వృధా అవుతున్న భోజనాలు, సంప్రదాయాలను పక్కన పెట్టి మధ్యలో చోటు చేసుకుంటున్న కొత్త పోకడలను కాదని శారద పెళ్లిని అందరూ మెచ్చుకునేటట్టుగా ముచ్చటగా ఎంతో వేడుకగా జరిపించింది శ్రావణి. పండగకు వారం రోజులు సెలవు పెట్టుకుని కొత్తల్లుడు వాసు రానే వచ్చాడు. అడుగడుగున అత్తవారు చేస్తున్న మర్యాదలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కమ్మని పిండి వంటలతో కడుపు నింపుతున్న అత్తగారు, ఊళ్ళ విశేషాలన్నీ కథలు కథలుగా చెప్తున్న మామగారు, సిగ్గుల మొగ్గ చిలకలాంటి శారదతో ప్రేమముచ్చట్లు, భావమరుదులతో గోదావరిలో పడవశిక్కార్లు, ఊరిలో ప్రతి ఒక్కరి ఆత్మీయ పలకరింపులు, శారద స్నేహితులు చెప్పే సరదా కబుర్లతో పండుగ సరదాగా జరిగిపోతోంది. పండగంటే అత్తవారింట్లో ఇంత బావుంటుందా అనిపిస్తోంది. హేమంత ఋతువేమో దట్టమైన మంచుదుప్పటి కప్పుకున్నట్టుగా ఊరంతా మసకగా ఉంది. ఆ ఇంట్లో వారి మనసుల్లాగే అరుగుమీద కూర్చుని పేపర్ చదువుతున్న రామనాథంగారి మనసు వార్తలపై లేదు. స్కూటరు ఇప్పుడు ఇవ్వలేనని వాసుతో ఎలా చెప్పాలా అని మథనపడుతున్నారు. ఆయనకెదురుగా పెరట్లో ఉదయపు నీరెండలో పడకుర్చీలో వాలి స్కూటర్ గురించి మామగారితో శారద చెప్పానని అన్నది. ఇస్తారో లేదో, ఇవ్వకపోతే అమ్మకేం

0: చెప్పాలా అని వాసు ఆలోచిస్తున్నాడు. నాన్న బాధపడితే చూడలేననుకుంటూ చింతిస్తోంది శారద. అల్లుడికలా నచ్చ చెప్తారోనని దేవుడికి దండాలు పెట్టేస్తోంది శాంత. వచ్చే ఏడాది పండుగకు ఇస్తామంటే బావగారు ఒప్పుకుంటారేమోనని శారద అన్నయ్యలు అనుకుంటున్నారు. శ్రావణి మాత్రం ఇలా అడిగి మరీ కానుకలు పట్టుకెళ్లడం నచ్చక ఎలాగైనా ఆపాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. భోగి పండుగ నాడు చీకటితో లేచి తలంట్లు పోసుకుని కొత్త బట్టలు ధరించి పిల్లల చేత భోగి పిడకల దండలు భోగిమంటల్లో వేయించి అక్కడే చలికాగుతున్న పిల్లలు పెద్దల ఆత్మీయమైన కబుర్లు సాగుతుండగానే తూర్పున వేగుచుక్క పొడిచి భానుడు చురుక్కుమంటూ వచ్చేశాడు. అది మండుతున్న ధుని కాదు, ఆత్మీయానురాగాల రసధుని. ఆ సాయంత్రం శారదతో సరదాగా చెరుకుతోటల వైపు నడుచుకుంటూ వెళ్లిన వాసు స్కూటర్ సంగతి అడిగాడు. ముందుగానే ఊహించిన శారద, నాన్నగారికి చెప్పాను, అత్తయ్యగారు ఇమ్మంటున్నారని అంది. శారద మాటల్లో సరైన జవాబు దొరకలేదు వాసుకి. సంక్రాంతి 2 రోజులు గడిచాక కనుమనాటి సాయంత్రం శ్రావణి వాసుని కలిసి మా ఆయన వాళ్లంతా పిల్లలతో సహా ప్రభలతీర్థం వెళ్లారు. నేను గుడికి వెళ్తున్నాను, మీ ఇద్దరూ నాకు తోడుగా వస్తారా అంది. రేపు మా ప్రయాణానికి కావలసినవి అమ్మకు తోడుగా ఉండి సర్దుకుంటాను అని శారద అనడంతో వాసు శ్రావణి గుడికి బయలుదేరారు. దర్శనం అనంతరం మాటల మధ్యలో మొదటి పండుగకు వచ్చే కొత్త అల్లుడికి కానుకలివ్వడం సహజమే కదా అని అభిప్రాయపడుతున్న వాసు మాటకు అడ్డం వస్తూ, అవునన్నయ్య, మావగారి పరిస్థితి చూసి డబ్బు మావారు ఇస్తానన్నారు అంది శ్రావణి. స్కూటర్ ఇస్తున్నారనుకుంటూ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు వాసు. కాని మా ఆయన ఇస్తానన్న డబ్బు మా ఆయనది కాదు, అది నా పెళ్లిలో మా నాన్నగారు అల్లుడికిచ్చినది. నన్ను మా ఆయన్ని వాడుకోమన్నారు, ఇంతవరకు ఆయన ఒక్క పైసా ముట్టుకోలేదు. మా ఇద్దరికీ సంబంధించిన డబ్బుతో ఇప్పుడు నీకు స్కూటర్ కొనిస్తే అంటూ ఆగిపోయింది శ్రావణి. శ్రావణి అన్న ఆ మాట వాసు గుండెల్ని సూటిగా తాకి నోటి మాట రాలేదు. నిశ్చేష్టుడై మౌనం వహించాడు. వేరే మార్గం లేదు కదా అని మీరిమ్మంటే రేపే ఇస్తానంటున్నారు. తీసుకోవడానికి మీ సంస్కారం ఒప్పుకోదని నాకు తెలుసు, ఎందుకంటే మీరు కూడా నాలాగా అభ్యుదయ భావాలున్న వ్యక్తి కదా అని రెట్టిస్తుంటే ఆలోచనలో పడ్డాడు వాసు. శ్రావణి పుట్టింటి సొమ్ము నేను ఖర్చు పెట్టడమేమిటి, మావగారి ఆర్థిక పరిస్థితి తెలిసి ఇంత మూర్ఖుడనయ్యానేమిటి, తల్లికి నచ్చ చెప్పుకోలేని బలహీనుడునా, నా సంపాదన నాకు సరిపోతుండగా మంచం కావాలి కొంచెం కావాలంటూ అర్థంలేని కోరికలతో అంత దిగజారిపోతున్నానా, ఏ కాలంలో ఉన్నాను, వీళ్లను బాధపెట్టి స్కూటర్ మీద నేను హాయిగా తిరగలనా. పాపం శారద ఇన్ని రోజులు మానసికంగా ఎంత నలిగిపోయిందో. ఏది ఏమైనా స్కూటర్ వద్దని మావగారికి చెప్పేయాలి అనుకుంటూ దృఢనిశ్చయానికి వచ్చాడు. వాసు అభిప్రాయానికి మద్దతు తెలుపుతున్నట్టుగా వెంటనే గుడిలో గంటలు మరుగాయి. మరునాడు బయలుదేరుతున్న వాసు రెండు చేతులు పట్టుకుని రామనాథంగారు ఏదో చెప్పబోతుంటే, మన్నించండి మావగారు, పైకి నాతో సరదాగా గడిపిన మీరంతా మనసులో ఎంత క్షోభ అనుభవించారో తెలుసుకున్నాను. నేనే కాదు నాలాంటి పండక్కు వచ్చే కొత్త అల్లుళ్ళు అత్తవారికి ఇబ్బంది కలిగే కానుకలు ఆశించకూడదని కోరుకుంటున్నాను. మా దంపతులకు మీ ఆశీర్వాదం చాలు అంటున్న అల్లుడి చేతికి వాచి తొడుగుతూ, యథాశక్తిగా మేమిస్తున్న పండుగ కానుక వాసు కాదనకు అంటున్న రామనాథంగారి మాటతో అందరి మనసులు తేలికపడ్డాయి. వెళ్తూ వెళ్తూ శ్రావణికి థ్యాంక్స్ చెప్తూ చెయ్యి ఊపుతున్న వాసును చూసి ఆశ్చర్యం కలిగిన శ్రావణి ద్వారా విషయం విన్న రామనాథంగారు, ఈరోజు కదా అసలైన పండుగ అనుకుంటూ హాయిగా నవ్వుతూ కోడల్ని ఆశీర్వదించారు.
1: మీరింతవరకు కానుక శ్రీమతి భారతీకృష్ణ గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అమృతవల్లి గారు పాడిన లలిత గీతాలు. ముందుగా ఇంద్రధనుస్సుకు రంగులు అద్ది అనే గీతం, రచన గొర్రె సురేష్ బాబు, సంగీతం ములుగులేటి గోపాలకృష్ణ.

ఇప్పుడు నవమోహన మధుసూదన రచన శారదా అశోక్ వర్ధన్ సంగీతం ములుగులేటి గోపాలకృష్ణ.

కార్యక్రమంలో చివరగా వినండి శ్రీమతి ఆర్ మాధవి గారు పాడిన లలిత గీతం ఉదయించే రవిబింబం. రచన వడ్డేపల్లి కృష్ణ, సంగీతం బొబ్బిలి భాస్కర్ రెడ్డి.

0: లలిత గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
5: అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుని పండు ముదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు.

దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు ఇటు లోపల ఉండలేరు అంత గనక వచ్చినట్లయితే, మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి, ముఖ్యంగా రెండు ఇంటి నుంచి మొదలైద్ది, మెల్లగా బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లు గనక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు మోర్ దాన్ 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
0: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
0: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై పూజలు నిర్వహించారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి పిలుపులు రాజకీయాలకు తావలేదన్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రచార రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచించింది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, పరిశోధకులు, ఆవిష్కర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై వెంటనే విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి లభిస్తే వికసిత్ భారత్కు ఊతమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పేర్కొంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ నుంచి విద్యావారోత్సవాలు జరుగుతాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ సాయంత్రం ఈ విద్యావారోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గం బిక్నూర్ మండలం రామేశ్వరంపల్లి గ్రామంలో తెలియజేశారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03 కావస్తుంది. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ, శ్రీమంతుడు శ్రీవల్లి కథ 1వ భాగం శ్రీ కచ్చు లింగయ్య వారి బృందం వినిపిస్తారు.

0: అంతా రాజువైంది ఎంత పెళ్ళి జరిగంగానే
1: ఆ
0: రాజుకు ఇక్కడి దగ్గర శుభసేన నగరం వేలే రాజు అడవిలో సుభద్రదేవి ఏమంట ఉన్నదాట.
2: ఎప్పుడైతే భరత చెప్పిన మాట అడవిలో సుభద్రదేవి నాట మన గర్భవాసం లోపల సగన కొడుకు పుట్టినాడు. కొడుకు ఇవాళ ఈ రోజు కాకుండా కానీ నాదా రేపు రేపటి కాల రాజ్య దేశం లోపల మన కొడుకు పెరిగి పెద్దగా అవుతుండు నాదా. మన పెరుగు రకం వేయాలి నాకు వెళ్ళి వేయాలన్నంగా ఇక్కడికి దగ్గర ఏం రాజ్యం ఏమి దేశం తిరుగుదాం అని తిరుపతి తీరు.

మనసకని కొడుకు లగ్గం ఏదావు నాదా అని చెప్పి కలి ఏడు మేడల్లో ఉన్ననాడు. ఇక్కడ ఇక దగ్గర తిరిగంగా తిరిగంగా అడవిలకు ఎవరు దొరుకుతున్నారాట. రాజుల పిల్లను శశిరేఖను తీసుకొచ్చినారు. కలి ఏడు రాఘవరావు దేవాన దేవతల కళ్యాణం ఇచ్చినారు. వంతమా రాజుకు సింత చెట్లకు దీటీలు కట్టిన శివులు మెచ్చిన పెళ్లి ఎత్తమని రాగి చెట్లకు దీటీలు కట్టి రాగుడు.

ఆడవిల్ల సుభద్రాదేవి మనసులోనే ఏమనుకుంటుంది, ఎల్ల గర్భవాసం లోపల నాకు బిడ్డ ఉన్నట్టు ఉంటే నా బిడ్డ ఏడుగా అంగరా వదిలిగిచ్చిన నా బిడ్డ కలి ఏడు మేడలు వదిలిపెట్టి అవ్వగారింటి బాట పట్టుకున్న నాకు బిడ్డ ఉంటే నా ఇంటికి రాకపోనాని ఆడిల్ల మనసులో మన తట్టుకున్న ముచ్చటపు కనబెట్టుకున్నది అంతగా ఇక్కడ కాదు అక్కడ కాదు కా రాజ కచ్చిరి కాడ నా భర్త ఉన్నాడు కచ్చిరి ఏలి కలి ఏడు మేడలు కచ్చినాక వచ్చినాక నా యొక్క భర్త పాదాలు పట్టుకొని తిరుపతి తీరంగం ఓనంది మానంది కాశీ కైలాసం తుంగభద్ర రామేశ్వర కిలారి ఇలా రాజ్యాలు గుల్ల సిరి మంత్రాలు విరిగి నాకు దేవాన దేవతల మెచ్చ సంతాన

ప్రభుజైన మహారాజు రంగ రామరామ అంటే రాజ్యం వెళుతున్నాడు దేవుడు. రాజ పరిపాలన మంత్రి గప్ప చెప్పిండు వెళ్ళి వేపేటికి వెళ్ళిపోతాను.

రాజా సుభసేన మహారాజును కూర్చుండబెట్టింది. కలి ఏడు మేడల్ల ఇక్కడ కాదు అక్కడ కాదు, తిరుపతి తీరంగం ఇయ్యాల, నేను వెళ్ళిపోకపోతే నేను గర్భవాసం లోపల నాకు బిడ్డ పుట్టాల, నాకు కొడుకు పుట్టాలన అని నా మనసులున్న బాధ నా యొక్క కట్టుకున్న ఉండదో అని చెప్పుకుంటానని ముందుగా నా యొక్క భర్తకు అన్నం పెడతానని అన్నవు తిన్న గారాజునైనా ఆ యొక్క రాజు అన్నవు తిన్నాడు. అన్నవు తిన్న రాజు చేతెంగిలి మూతెంగిరిసినాడు. ఈ యొక్క కలిగేడు మేడల్లకు రావంగా

0: కురింబెట్ట కొడుకులు మనకు ఉన్నారు కానీ వెనక మళ్ళీ చేయని బిడ్డను మనకు లేక వాయనాదనంగా
1: శుభసేనమ్మా రాజు చూసినవా నేను గేడుస్తున్నావు బామా చీరలేక చిన్న వేనవా రైకెళ్ళేక రంజి పడుతున్నావా బామా తిరుపతిదాకా నవ్వే తీరం కలిపేస్తాం దిల్లిదాకా ఉపదేవుడు మెచ్చి వరమోడి కట్టినో పరంజాముడు మెచ్చి పర

మత్తుకుంది తేనే మత్తుకుంది. రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పిండు, ఏడేడు నాగబల్ల తీరం తన ధనం కోసుకొని.

తిరుపతి తీరంగం ఓనంది మానంది కాశీ కైలాసం జరిగిన భార్య భర్తలు ఇక్కడ ఇక దగ్గర ఎన్ని రాజ్యాలు తిరిగిన గానీ ఒక దేవుడు మెచ్చి ఉరమోడి గడతలేడు, బల దేవుడు మెచ్చి సంతానం ఓడి గడతలేడా. గుడికి వచ్చిన గోడ వెలుగుల భార్య భర్తలు ఏ విధంగా పూజలు చేస్తున్నారు.

ఇచ్చి సంతానం ఒడిగట్టినాడు. తెచ్చిన ధనధాన్యమంతా ఉడతా ఉన్నది. భార్య భర్తలు ఎనుకకు ఇసుకొచ్చిన నాగబండ్లు వదిలిపెట్టి భార్య భర్తలు పోవంగా ఎనుకకు మరీ ఇక్కడ ఇక దగ్గర చోరు చేరిన పురి పట్టణం ఎట్లుందో మన పట్టణం వెళ్ళిపోదామని

ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ, శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఒకటవ భాగం శ్రీ కచ్చు లింగయ్య వారి బృందంచే విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ శనిగీతాలు వింటారు. ముందుగా వినండి స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు. 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో పశువులలో గర్భకోశ వ్యాధులు చికిత్స నివారణ, ఈ అంశం గురించి పశు వైద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవి గోపాలకృష్ణ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ శీర్షికన కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు, ఈ అంశం గురించి డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయం. పరిచయకర్త నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:03 ఆంగ్ల పరిచయ కార్యక్రమంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పర్ట్ ఆథర్ మిస్టర్ టోనీ సల్దానా గారితో పరిచయం. 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.
1: తెలంగాణ ఆవి

రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన ఈ కార్యక్రమంలో త్యాగం ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజిని కార్యక్రమంలో ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 15వ భాగం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు ఈ కార్యక్రమంలో పెరటి కోళ్ల పెంపకం ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త శ్రీ కృష్ణా దైదా గారి వివరాలు. 7:00 ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు జి సాయన్న. 7:15 ఉదయ తరంగిణి ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ఈ అంశం గురించి ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ కిరణ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త అడవి రాజుబాబు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేదునూరి కృష్ణమూర్తి గారిచే గాత్రం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కావేరి వరదరాజన్ గారిచే వీణావాద్యం, మృదంగ సహకారం పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి పద్మిని పసుమర్తి గారిచే భజన్స్. 12:10 యువవాణి ఆంగ్లంలో, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా

ంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం సందర్భంగా విశ్రాంత కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి శ్రీలక్ష్మి ఐనంపూడి గారి సంభాషణ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ, శ్రీమంతుడు శ్రీవల్లి కథ 2వ భాగం శ్రీ కచ్చు లింగయ్య వారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం చెరకు పంటలో ఎరువుల నిర్వహణ. 7:00 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ శీర్షిక. 9:15 స్పాట్లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంథన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సోమనాథ్ అమృత్ పర్వ సందర్భంగా మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ మహాదేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని, దేశం శాశ్వత ఆత్మకు పవిత్ర చిహ్నమని ఆయన కొనియాడారు.
3: వినాశ మే సృజన్ కే సంకల్ప కో జిసే సోమనాథ్ నే చరితార్థ కియా హై. మే యహాన్ దేఖ్ రహా హూన్ అసత్య పర్ సత్య కీ విజయ కో జిసే ప్రభాష్ పాటన్ నే బార్ బార్ జియా హై. मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है. मैं यहां देख रहा हूं भारत के उस अविनाशी स्वरूप को जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके न हरा सके.
2: ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నానని, ఆయన పిలుపులో రాజకీయాలకు తావలేదని చెప్పారు. అభివృద్ది సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు $3 trillion ఎకానమీని అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ పార్టీలు సైద్ధాంతిక సిద్ధాంతాలు వేరైనా అభివృద్ది కోసం కలిసి పనిచేస్తామన్నారు. రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా సనత్ నగర్ టిమ్స్ ను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఆదేశించారు. సనత్ నగర్ టిమ్స్ లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ట్రయల్ రన్ లో భాగంగా అందిస్తున్న వైద్య సేవల వివరాలను, ఎదురవుతున్న ఇబ్బందులు, లోపాలను అధికారులు మంత్రికి వివరించారు. ట్రయల్ రన్ లో ఎదురైన సమస్యను అధిగమించి సనత్ నగర్ టిమ్స్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ గా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. మెడికల్ సర్వీసెస్ తో పాటు శానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

0: లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుండి 17వ తేదీ వరకు విద్యావారోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యావారోత్సవాలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుతారు. ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల ప్రతిభను ప్రదర్శిస్తూ సభా ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు ప్రారంభోత్సవ సభలో పాల్గొంటారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లా కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ను మంత్రి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని విద్యతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా కోహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ అన్నారు. విద్యావారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యావారోత్సవాలను ఆదేశ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: పిల్లలకు విద్యా బోధనలో చక్కగా డే స్కాలర్స్ సంబంధించినటువంటి వారికి ఉచిత విధంగా ఆయా మండలం ఉన్నటువంటి వారికి బస్సు సౌకర్యాన్ని కూడా పేరెంట్స్ కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం అడ్వాన్స్ టెక్నాస్ సెంటర్ అనేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో సుమారు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల స్థలం కూడా నిర్మాణం జరుగుతా ఉంది.
0: ప్రధానమంత్రి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచించింది. సరుకు రవాణా కోసం రైల్వేస్ను అవకాశం ఉన్న చోట ఈవీల వాడకాన్ని పెంచుకోవాలని పేర్కొంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేసి ఆర్థిక భారాన్ని తగ్గిద్దామని పిలుపునిచ్చింది. అయితే పెట్రోల్ డీజిల్ గ్యాస్ సరఫరాలో ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్పై నమోదైన పాక్సో కేసులో వెంటనే విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సివి ఆనంద్ ప్రశ్నించారు. అప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమై ఉన్నారని డీజీపీ తెలియజేస్తూ కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించడంతో డీజీపీ సివి ఆనంద్ చర్యలకు ఉపక్రమించారు. కూకట్పల్లి డీసీపీ రుతురాజ్కు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. బండి భగీరథ్పై నమోదైన కేసు వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్రరావు స్పందించారు. ఈ వివాదంతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అసలేం జరిగిందనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రామచంద్రరావు అన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. సిరిసిల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంపర్ క్యాంపును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ,
2: ప్రత్యేకంగా ఈసారి సంగీతం, నాట్యం, నృత్యం ఇది అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. దీంతో పాటు మీరు పబ్లిక్ స్పీకింగ్ కూడా ఎంకరేజ్ చేయండి. బికాజ్ వెన్ వి ఆస్క్ దెం టు టాక్ నోబడి కేమ్ ఫార్వర్డ్. సో యువర్ స్కూల్ షుడ్ బి దట్ ఎవ్రీబడి షుడ్ రేజ్ హ్యాండ్స్ దట్ మేము మాట్లాడతామని. అలాగా కాన్ఫిడెన్స్ లెవెల్ మనము ఎంకరేజ్ చేసుకోవాలి.
0: రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతల శ్రేయస్సు కాపాడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. యాసంగి సీజన్ వరి మొక్కజొన్న కొనుగోళ్లపై నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి మంత్రి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు తమకు ఇష్టమైన అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్లో నిర్వహించిన విద్యావారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటుగా విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించింది.

0: చేస్తున్నామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కే హరిత చెప్పారు. రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడుతుంది. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అవోచత్ యత్ సోమనాథ అమృత పర్వ న కేవలం భూతకాలస్య ఉత్సవః అస్తి అపితు ఆగామి సహస్ర వర్షాని యావత్ రాష్ట్రస్య కృతే ప్రేరణా సూత్రో భవిష్యతి. మందిరస్య పునరుద్ధారస్య పంచ సప్తతి వర్షాణాం పూర్ణతామాలక్ష్య ఏషా మహాపూజా ఆయోజితా. పశ్చిమ బంగాళ రాజ్యస్య నూతన ముఖ్యమంత్రి శుభేందు అధికారీ అద్య ఉద్ఘోషితవాన్ యత్ రాజ్య సర్వకారేణ బాంగ్లాదేశ సీమ్నః సురక్షా ప్రాచీర నిర్మాణార్థం సీమా సురక్షా బలాయ భూ హస్తాంతరణస్య నిర్ణయః స్వీకృతః. కేంద్ర ప్రశాసనేన పంచవింశత్యుత్తర ద్విసహస్రతమ వర్షస్య వికసిత భారత ఆజీవికా ప్రత్యాభూతి అభియాన అధినియమః విబిజి రామ్జీ ఇతి అధిసూచితః. వైశ్విక ప్రతికూల స్థితిః సత్యపి దేశస్య అర్థవ్యవస్థా సుదృఢా వర్తతే సహైవ అనుమీయతే యత్ ఆగామి విత్తవర్షే అర్థవ్యవస్థా 6.6% యావత్ వర్ధిష్యతే. అపి చ క్రీడా వార్తాసు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ స్పర్ధా మాలికాయాం అద్య సాయంకాలే ధర్మశాలాయాః హిమాచల ప్రదేశ్ క్రికెట్ సంఘ క్రీడాంగణే పంజాబ్ కింగ్స్ అథ చ దిల్లీ క్యాపిటల్స్ దళయోర్మధ్యే స్పర్ధా భవిష్యతి. अथ विस्तृतीकृताः वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य गुजरात राज्यस्य सोमनाथ मन्दिरे सोमनाथ अमृत पर्व महोत्सवावसरे विशेष पूजाम् अकरोत्. मन्दिरस्य पुनरुद्धारस्य 75 वर्षाणां पूर्णतामालक्ष्य एषा महापूजा आयोजिता. महापूजायाः अनन्तरं कुम्भाभिषेकः ध्वजारोहण समारोहश्चापि सम्पन्नः. అవసరేస్మిన్ భాషమాణః ప్రధానమంత్రి ప్రావోచత్ యత్ సోమనాథ మందిరం దేశస్య శాశ్వత ఆత్మనః దివ్యతాయాః సహైవ అగాధ శ్రద్ధాయాః ప్రతీకం వర్తతే. తేన ప్రోదీరితం యత్ సోమనాథ అమృత పర్వ కేవలం భూతకాలస్య ఉత్సవః నాస్తి అపితు ఆగామి సహస్ర వర్షాణి యావత్ రాష్ట్రస్య కృతే ప్రేరణా స్తోత్రః భవిష్యతి.
2: ఆజాదీ కే సమయ్ సర్దార్ సాహబ్ నే 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है.
1: రాష్ట్రీయ ప్రౌద్యోగిక దివసావసరే ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ అద్యతన దివసే ఇవం భారతస్య దేశస్య ఆద్యత్వేన పరమాణు త్రయాణాం పరీక్షణం జాతం. అనేన అస్మాకం వైజ్ఞానికాః విశ్వస్య పురతః భారతస్య సామర్థ్యం ప్రదర్శితవంతః.
2: దునియాభర్ కీ శక్తియాం భారత్ కో దబోచనే కే లియే మైదాన్ మే ఉత్రీ. అనేక ప్రకార కే బంధన్ లగ్ గయే. ఉస్ సమయ్ पूरी दुनिया का दबाव भारत पर था, लेकिन अटल जी के नेतृत्व में बीजेपी सरकार ने दिखाया था कि हमारे लिए राष्ट्र प्रथम है. दुनिया की कोई ताकत भारत को झुका नहीं सकती.

0: లద్దా క్షేత్రయోహ కేషుచిత్ స్థానేషు ఉపల వర్షా అపి సంభావ్యతే. ఋతు విభాగేన ఉక్తం యత్ హిమాచల ప్రదేశే ఉత్తరాఖండ రాజ్యే చ శ్వః ఏతాదృశీ స్థితిః భవిష్యతి. అత్రావధేయం యత్ ఉత్తరాఖండ ప్రశాసనేన చారధామ యాత్రా యాత్రిణః పర్యటకాః చ నివేదితాః యత్ తే రాజ్యస్య పర్వతీయ క్షేత్రేషు ప్రతికూల స్థితిం వీక్ష్య సురక్షితాః భవేయుః. ఐపీఎల్ క్రికెట్ క్రీడా మలికాయాం అద్య సాయంకాలే ధర్మశాలాయాః హిమాచల ప్రదేశ్ క్రికెట్ సంఘ క్రీడాంగణే పంజాబ్ కింగ్స్ అథ చ దిల్లీ క్యాపిటల్స్ ఇత్యనయోః దళయోర్మధ్యే స్పర్ధా భవిష్యతి. ఏషా క్రీడా సాయం సార్ధ సప్తవాదనే ఆరప్స్యతే ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి ఎక్స్పాండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఫర్ చిల్డ్రన్ విత్ విజువల్ ఇంపైర్మెంట్ అనే పాఠం శ్రీ ఎం నాగరాజు వివరిస్తారు.
4: ఈ చిల్డ్రన్ విత్ విజువల్ ఇంపైర్మెంట్ లో కరిక్యులం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కరిక్యులం యొక్క ప్రధాన లక్ష్యం ఏమంటే, ఒక విద్యార్థి తన గమ్యానికి చేరటానికి కరిక్యులం ఎంతో సహాయపడుతుంది. ఈ విద్యా ప్రణాళికలో ఒక కోర్సు కార్యక్రమాలను నడపటానికి తోడ్పడేదే ఈ విద్యా ప్రణాళిక. పాఠశాల అనే స్టూడియోలో తన అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ను మలచటానికి కళాకారుడుగా ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే ఈ కరిక్యులం అని కన్నింగ్హామ్ అనే ఒక విద్యావేత్త తెలియజేశారు. అయితే ఈ కరిక్యులంలో వివిధ రకాలుగా, విభిన్న రకాలుగా కరిక్యులం అనేది ఉంటుంది. ఈ కరిక్యులంలో సాధారణ పాఠశాల విద్యార్థులకు ఒకే రకంగా ఉంటాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా, అంటే ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు వచ్చిన మార్పులకు అనుగుణంగా కరిక్యులమును మార్పు చేసి ఆ వచ్చినటువంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని దానిని ఒక సాధనంగా వినియోగించుకొని విద్యార్థులకు విషయాలను ఒక ప్రణాళిక ప్రకారంగా అందజేస్తున్నాం. ముఖ్యంగా విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక అంతిమ లక్ష్యం ఏమంటే, విద్యార్థి ఒక సంపూర్ణ మూర్తిమత్తం పొందటానికి మాత్రమే ఈ ప్రణాళిక ఉపయోగపడుతుంది. ఈ కరిక్యులం అనేది సాధారణ పాఠశాలలో, ముఖ్యంగా సాధారణ విద్యార్థులకు ఈ కరిక్యులం అనేది, అలాగే స్పెషల్ విద్యార్థులకు అంటే ప్రత్యేక విద్యార్థులకు కూడా ఈ కరిక్యులం అనేది ఉంటుంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు, సాధారణ పాఠశాల విద్యార్థులకు కరిక్యులంతో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే, ప్రధానంగా సాధారణ పాఠశాల విద్యార్థులకు మ్యాథ్స్ క్లబ్లు ఉండటం, సైన్స్ క్లబ్లు ఉండటం, సోషల్ క్లబ్స్ ఉండటం, అలాగే సైన్స్ ఎగ్జిబిషన్స్, స్పెల్లింగ్ బీస్ ఉండటం, అలాగే స్టూడెంట్ కౌన్సిల్స్ ఉండటం, అలాగే ఫీల్డ్ ట్రిప్స్ అంటే క్షేత్ర పర్యటనలు, ఈ విధంగా కొన్ని ప్రత్యేక కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు ఈ సాధారణ విద్యార్థులకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవుట్సైడ్ ద క్లాస్ రూమ్ అనే విధంగా ఉంటాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మ్యూజిక్, కల్చరల్ యాక్టివిటీస్, స్కూల్ న్యూస్ పేపర్, డిబేటింగ్, ఎలక్యూషన్, ఎస్ఐ రైటింగ్, అలాగే క్విజ్ ప్రోగ్రామ్స్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా సాధారణ పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం,

ముఖ్యమైనది. అలాగే ప్లస్ కరికులం యాక్టివిటీస్ కూడా ఉంటాయి, ముఖ్యంగా డ్రాయింగ్, పెయింటింగ్, కలరింగ్ అండ్ ట్రెడిషనల్ డ్యాన్స్ అండ్ మోడర్న్ డ్యాన్స్, ఇవన్నీ కూడా ప్లస్ కరికులం యాక్టివిటీస్గా ఉంటాయి. అయితే ప్రత్యేక విద్యలో ఉన్నటువంటి కరికులం కొంత విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రత్యేక విద్యలో మానసిక వైకల్యం, శ్రవణ వైకల్యం, దృష్టి వైకల్యం అనే మూడు కేటగిరీస్ ఉన్నాయి. వారికి కూడా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ దృష్టి వైకల్యం విద్యార్థులకు ఈ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం యాక్టివిటీస్ అనే కార్యక్రమాలు విభిన్నంగా ఉంటాయి. ఎందుకంటే నేటి సమాజ అవసరాలకు అనుగుణంగా వీరికి కరికులం డిజైన్ చేయవలసి ఉంటుంది. వారికి కొన్ని ప్రత్యేక ఎక్స్పాండ్ కో కరికులర్ యాక్టివిటీస్ను అభివృద్ధి చేయవలసి ఉంటుంది. అలాగే ఆ ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్ని వీరికి అందించవలసి ఉంటుంది. ముఖ్యంగా వీరు సమాజంలో కలిసిపోవటానికి, వీరిని సమాజంలో తీర్చిదిద్దడానికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్ ద్వారా నేర్పడం జరుగుతుంది. ముఖ్యంగా కోర్ కరికులర్ యాక్టివిటీస్ అనేది సాధారణ విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో వీరికి కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్ అంటే కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను ఇక్కడ నేర్చుకోవటం, ముఖ్యంగా సాంకేతిక పరంగా, అలాగే విద్యాపరంగా, అలాగే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులంలో ఈ యొక్క దృష్టి వైకల్యం కలిగినటువంటి పిల్లలకు నేర్పడం జరుగుతుంది. ముఖ్యంగా బ్రెయిల్ రీడింగ్ అండ్ రైటింగ్. ఈ బ్రెయిల్ రీడింగ్ అండ్ రైటింగ్తో పాటు ఫ్లూయెన్సీ వచ్చే విధంగా ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులం యాక్టివిటీస్లో నేర్పించడం జరుగుతుంది. అలాగే ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ. ఈ ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ కూడా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజంలో కలిసిపోవటానికి ఈ యొక్క ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ అనే కార్యక్రమం ఉపయోగపడుతుంది. అలాగే లర్నింగ్ ఆఫ్ అబాకస్. అబాకస్ను ఈ ఎక్స్పాండెడ్ కోర్ కరికులం యాక్టివిటీస్లో వినియోగించడం జరుగుతుంది. అబాకస్ను ఈ యొక్క దృష్టి వైకల్యం కలిగిన పిల్లవానికి నేర్పించి మ్యాథ్స్ నందు తర్ఫీదును ఇవ్వడం జరుగుతుంది. అలాగే టైలర్ ఫ్రేమ్. టైలర్ ఫ్రేమ్ అనేటటువంటి ఒక డివైజ్ కూడా ఈ ప్రత్యేక విద్యార్థి అయిన దృష్టి వైకల్యం కలిగినటువంటి పిల్లలకు ఈ కరికులం ద్వారా చెప్పడం జరుగుతుంది. అలాగే బ్రెయిల్ స్లేట్ అండ్ స్టైలస్. ఈ బ్రెయిల్ స్లేట్ని ఏ విధంగా పట్టుకోవాలి, ఆ స్లేట్ని వినియోగించేటప్పుడు స్టైలస్ని ఏ విధంగా వినియోగించాలి అనేది కూడా ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులం యాక్టివిటీస్లో నేర్పిస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్ అండ్ టైప్. ఈరోజు సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యూనికేట్ చేయటం, అలాగే టైప్ చేయటం అనేది ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమం. ముఖ్యంగా ఈ దృష్టి వైకల్యం కలిగినటువంటి పిల్లలకి టైప్ చేయటం కానీ, టైపు కీబోర్డ్ని పరిశీలించడం కానీ, కీబోర్డ్ని ఏ విధంగా వినియోగించాలనటం కానీ, ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లో నేర్పించడం జరుగుతుంది. అలాగే హ్యాండ్ రైటింగ్. ఈ లో విజన్ కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు హ్యాండ్ రైటింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది. అలాగే దృష్టి వైకల్యం కలిగినటువంటి పిల్లలకి టాక్టైల్ రెడీనెస్, అంటే ఈ స్పర్శ జ్ఞానం ద్వారా విద్యార్థి కొన్ని కొన్ని వస్తువులను గుర్తుపట్టడం కానీ లేదా కొంతమంది వ్యక్తులని గుర్తించడం కానీ జరుగుతుంది. అందువల్ల ఈ టాక్టైల్ రెడీనెస్, టాక్టైల్ ద్వారా లేదా టచ్ ద్వారా కొన్ని ప్రత్యేక వస్తువులను గుర్తించడం కానీ లేదా వ్యక్తులను గుర్తించడం కానీ జరుగుతుంది. ఇది కూడా ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లో వినియోగించడం జరుగుతుంది. అలాగే బ్రెయిల్ రీడింగ్ ఇన్క్లూడింగ్ ఫ్లూయెన్సీ. రీడింగ్ చేసేటప్పుడు ఫ్లూయెన్సీ అంటే ఒక అది ఒక ప్రవాహంలాగా వచ్చేసి విద్యార్థి చదవటానికి తగిన అనుకూలత మరియు కొన్ని వనరులను కల్పించడం కూడా ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లో జరుగుతుంది. అలాగే బ్రెయిల్ రైటింగ్. ఈ బ్రెయిల్ రైటింగ్లో బ్రెయిల్ స్లేట్ని ఏ విధంగా వినియోగించాలి, ఏ విధంగా పట్టుకోవాలి, స్టైలస్ను ఏ విధంగా వినియోగించాలి, ఈ స్టైలస్ని స్లేట్ని వినియోగించే క్రమంలో ఆ బ్రెయిల్ పేపర్ను ఆ బ్రెయిల్ స్లేట్లో ఏ

0: విధంగా ఇన్సర్ట్ చేయాలనేటటువంటి విషయాలను కూడా ఈ యొక్క ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లో వినియోగిస్తారు. అదేవిధంగా నామెత్ కోడ్ ఉపయోగించి కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ బ్రెయిల్ని వినియోగించడం, అలాగే ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ఆప్టికల్ డివైజెస్, ముఖ్యంగా దృష్టి వైకల్యం కలిగినటువంటి పిల్లలు ఆప్టికల్ డివైజెస్ని ఏ విధంగా వినియోగించాలి, ఏ విధంగా వినియోగించకూడదు, వినియోగిస్తే కలిగే లాభాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లో వినియోగించడం అలాగే నేర్పించడం జరుగుతుంది. అలాగే క్యాలిక్యులేటర్, ఈ క్యాలిక్యులేటర్ను ఏ విధంగా వినియోగించాలి అనే విషయం కూడా ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లోనే వినియోగించడం జరుగుతుంది, తర్ఫీదునివ్వటం జరుగుతుంది. ఆ విధంగా విద్యార్థి రేపు క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ క్యాలిక్యులేటర్ని ఏ విధంగా వినియోగించాలనే విషయాలను కూడా ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లో తెలియజేయటం జరుగుతుంది. అలాగే లిజనింగ్ స్కిల్స్, ఈ విజువల్ ఇంపేర్మెంట్ లేదా దృష్టి వైకల్యం కలిగినటువంటి విద్యార్థులకు లిజనింగ్ స్కిల్స్, వినే నైపుణ్యతను కూడా ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లో నేర్పించడం జరుగుతుంది. ఈ లిజనింగ్ అంటే ఒక క్లాస్ రూమ్లో కానీ లేదా అవుట్ సైడ్ కానీ ఒక విషయాన్ని బోధించేటప్పుడు ఆ బోధనలో వినటానికి సరైన అటెన్షన్ లేదా సరైన అవగాహనను కల్పించడం కోసం ఈ యొక్క లిజనింగ్ స్కిల్స్ అనేటటువంటి వాటిని కూడా ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లో వినియోగించడం జరుగుతుంది. అలాగే యూజ్ ఆఫ్ లైవ్ రీడర్, కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో లో విజన్ స్టూడెంట్స్ కానీ పార్షియల్ విజన్ స్టూడెంట్స్ కానీ ఈ పాఠాలను చదువుతున్నప్పుడు కానీ సబ్జెక్ట్స్ని అవగాహన చేసుకునేటప్పుడు కానీ వీరికి సరిగా కనిపించకపోవచ్చు. అయితే అవి చదవటానికి కొన్ని నాన్ ఆప్టిక్టివ్ డివైజెస్ ఉంటాయి, ఆ నాన్ ఆప్టిక్ డివైజెస్ని వినియోగించి ఏ విధంగా రీడ్ చేయాలి, ఏ విధంగా చదవాలి లేదా ఏ విధంగా అభ్యసించాలనే విషయాన్ని కూడా ఈ యొక్క ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లోనే వినియోగించడం జరుగుతుంది. అలాగే యూజ్ ఆఫ్ చార్ట్స్, గ్రాఫ్స్ అండ్ మ్యాప్స్. యూజ్ ఆఫ్ చార్ట్స్, చార్ట్స్ని ఏ విధంగా వినియోగించాలి, అలాగే గ్రాఫ్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, అలాగే మ్యాప్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఆ మ్యాప్స్ని ఏ విధంగా తయారు చేయాలి, ఆ గ్రాఫ్స్ని ఏ విధంగా చదవాలి, ఆ చార్ట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేటటువంటి విషయాలను కూడా ఇక్కడ ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లో నేర్పించడం జరుగుతుంది. అవే ఎంబోజ్డ్ డయాగ్రామ్స్తో లేదా ఎంబోజ్డ్ చార్ట్స్తో చేయించడం లేదా నేర్పించడం జరుగుతుంది. అలాగే టెక్నాలజీని వినియోగించుకునేటటువంటి సామర్థ్యాలు కూడా ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లో వినియోగించడం జరుగుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ని ఏ విధంగా వినియోగించాలి, కీబోర్డుని ఏ విధంగా ఉపయోగించాలి, యూజ్ ఆఫ్ స్క్రీన్ రీడర్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, బ్రెయిల్ టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకోవాలి, స్క్రీన్ ఎన్లార్జ్మెంట్ని ఏ విధంగా చేయాలనేటువంటి విషయాలను కూడా ఈ ఎక్స్పాండ్ కోర్ కరికులర్ యాక్టివిటీస్లోనే వినియోగించడం లేదా తర్ఫీదునివ్వటం జరుగుతున్నది.
1: ఇంతవరకు మీరు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి ఎక్స్పాండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఫర్ చిల్డ్రన్ విత్ విజువల్ ఇంపైర్మెంట్ అనే పాఠం శ్రీ ఎం నాగరాజు వివరించారు.

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.

విద్య ఉత్తమ జీవన విధానానికి పునాది, ఉన్నత లక్ష్యాలకు చెరగని బాట. జీవితం ఒక కురుక్షేత్రమన్నది నిజం. అందుకే మనమందరం ఔదాం ఏకలవ్యులం.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు రైతుల కోసం రెట్టింపు ఆదాయానికై మలబారు వేపను సాగు చేసుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. మలబారు వేపను సాగు చేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందాలని సూచిస్తున్నారు. రెట్టింపు ఆదాయము ప్రస్తుత నినాదం. చిన్న సన్నకారు భూకమతాలలో అదనపు ఆదాయం తీసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఏకకాలంలో ఉన్న కమతములో ఎక్కువ పంటలు సాగు చేయడం, ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని అదనపు ఆదాయం పొందటం ప్రధానమైన అంశం. అందుకు తక్కువ శ్రమతో కూడిన కలప పంట మలబారు వేప సాగు. సాధారణంగా అడవిలో వచ్చే కలపను ఇంటి నిర్మాణముతో పాటు ఫర్నిచర్ తయారీకి ఒకప్పుడు వినియోగించుకునేవారు. కానీ కాలక్రమేణా అలాంటి కలప అందుబాటులో లేకపోవడంతో మలబారు వేపకి మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మలబారు వేప సాగు పెరగాల్సిన అవసరమూ ఉంది. మలబారు వేపకి ఈ మధ్యకాలంలో మంచి డిమాండు ఉంది. ఇందుకు కారణం వీటితో తయారు చేసే పేపర్, ప్లైవుడ్ సంస్థలకు ఈ కలప అవసరం బాగా పెరిగింది. కానీ డిమాండ్ మేరకు మన రాష్ట్ర రైతులు సాగు చేసే స్థాయిలో లేరు. ఈ కలప పంట చాలా తక్కువ శ్రమతో సాగు చేసుకునే అవకాశం ఉంది. మార్కెటింగ్ విషయానికి వస్తే 8,000 టన్నులైనా అమ్మటానికి వీలుంది. 3-4 సంవత్సరాల వయసు గల చెట్లని పేపర్ ఇండస్ట్రీ కొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్లైవుడ్ కొరకు సెంచరీ ప్లై, అంబి ప్లై, హన్స్ ఫ్లై వంటి సంస్థలు 6-7 సంవత్సరాల వయసు గల చెట్ల కలపను కొనడం జరుగుతుంది. కావున రైతులందరూ ఈ పంట సాగు వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. సమయానికి కొమ్మ కత్తిరింపులు, నీటి తడులు ఇచ్చుకోవడం, సేంద్రియ ఎరువుల వాడకం, డ్రిప్పు పెట్టుకోవడంతో పాటు ఆదాయము సులభమవుతుంది. ఈ చెట్లు పెంచడం వలన కార్బన్ డయాక్సైడ్ని తగ్గిస్తుంది, గాలిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. మలబారు వేపకి సరైన నిర్ధారిత ధర ఉంటుంది. మధ్యలో అంతర పంటలు కూడా వేసుకోవడం మూలంగా ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా మలబారు వేప రిటర్న్ పంటగా కూడా వస్తుంది. కోత అనంతరం వచ్చిన పిలకల్లో ఒకటి మంచిది ఉండనిచ్చి మిగిలినవి తీసివేయాలి, సూచించిన ఎరువులను వేసుకోవాలి. మలబారు వేప స్థానికంగా దక్షిణ భారతదేశానికి చెందిన చెట్టు. ఈ చెట్టు సుమారుగా 35-40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రస్తుతానికి మలబారు వేప తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి పలు ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు. మలబారు వేప ముఖ్యంగా సగటు వర్షపాతం 600

50 నుండి 1000 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. మొక్క పెరుగుదలకి 25 నుండి 35 సెంటీమీటర్లు ఉష్ణోగ్రతలు చాలా అనుకూలము. 45 సెంటీమీటర్లు అధిక ఉష్ణోగ్రతలు, 3 నుండి 4 అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోగలదు. పెరుగుదలకు ఎక్కువ సూర్యరశ్మి అవసరమే అయినా మధ్యస్థ కాంతిలో కూడా పెరగగలదు. లేత మొక్కలు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. మురుగునీరు పోవు సౌకర్యం గల ఎర్ర నేలలు, నల్ల భూములు అనుకూలం. ఒండ్రు ఇసుక గరప నేలలో కూడా పెరుగుతుంది. మొక్క ఎదుగుదలకి ఆమ్ల స్వభావం 5.5 నుండి 7.5 వరకు అనుకూలం. నేలలోతు 1.5 మీటర్లు అనుకూలం. ఈ చెట్టు ముఖ్యంగా భూమిలోని సారాన్ని తీసేయదు. ఎంత పోషకాలు కావాలో అంతే తీసుకుంటుంది. ఇందులో వేరు పైనే ఉంటుంది, ఎక్కువ లోతుకి పోదు. అంతర్ కృషి చేసినప్పుడు, అంతర పంటలు వేసినప్పుడు ఎక్కువ దున్నకూడదు. గడ్డి పోయేలా 5-6 ఇంచుల లోతుకి దున్నుకోవాలి. అంతర పంటలు వేయని పక్షంలో భూమిలో సారాన్ని పెంచాలంటే తొలకరి వర్షాలకు జనుము, జీలుగా, పిల్లి, పెసర వంటి పచ్చి రొట్టె ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. పూతకు ముందుగా పచ్చి రొట్టె పంటను భూమిలో కలియ దున్నినట్లయితే భూసారం, ముఖ్యంగా అంతర పంటలుగా వేసుకునే పంట నత్రజనిని స్థిరీకరించేదే ఉండాలి. అంటే అపరాలు, కంది, పెసర, మినుము, బొబ్బర వంటి పంటలు అంతర పంటలుగా వేసుకోవడం వల్ల భూసారం పెరగడంతో పాటు అదనపు ఆదాయాన్ని రైతు తీసుకోవడానికి వీలవుతుంది. ఈ అంతర పంటల్ని 3 సంవత్సరాలు మాత్రమే వేసుకోగలుగుతారు. 4వ సంవత్సరం నుండి చెట్ల యొక్క నీడ ఉంటుంది కాబట్టి నీడలో పెరిగే కొత్తిమీర, టమోటా వంటి పంటలు వేసుకోవడం మంచిది. అంతర పంటల మూలంగా గడ్డి కూడా పెరగకుండా ఉంటుంది. గతంలో వర్షాలు ఎక్కువ, భూమిలో సారం కూడా ఎక్కువ, అనుకూల వాతావరణం ఉండడం వల్ల ఏ ఖాళీ స్థలంలో చూసినా నేరేడు, మారేడు, రావి, జమ్మి, తుమ్మ, వేప, చింత లాంటివి కనిపించేవి, కలపను ఇచ్చేవి. కానీ ప్రస్తుతం అడవులు అంతరించిపోవడం వల్ల, వర్షాలు రాకపోవడం వల్ల పచ్చదనం తగ్గిపోయింది. భూమిలో వేడి పెరగటం, నీరు తగ్గిపోవడం లాంటి పరిస్థితులలో కలప పరిశ్రమకు తప్పకుండా రైతులు పండించిన చెట్లనే వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచాలంటే నీళ్ల సమస్య, కమతం సమస్య. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణలో వరి ఎక్కువ కమతాలలో సాగు అవుతున్నందున గట్ల వెంబడి కూడా ప్రతి ఒక్క రైతు 100 చెట్లు పెట్టుకున్నట్లయితే రైతుకి అదనపు ఆదాయం చేకూరడంతో పాటు కలప అందుబాటులోకి వస్తుంది. లేత చెట్ల నుండి కాకుండా ముదిరిన చెట్ల నుండి వచ్చే కలప అధిక బరువునిస్తుంది. ఈ మలబారు వేప చెట్టు 2 సంవత్సరాలలో ఎత్తుగా పెరుగుతుంది. 4 సంవత్సరాల వరకు లావు పెరుగుతూ ఉంటుంది. అదే 5వ సంవత్సరం నుండి బరువు పెరుగుతూ ఉంటుంది. 3-4 సంవత్సరాల కాలంలో కోత తీసుకుంటే సరైన బరువు రాదు. బరువు తగ్గిందంటే సరైన ధర రాదు. కాబట్టి 5 సంవత్సరాలు పెంచి 6-7 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎక్కువ బరువు పెరుగుతుంది. ఇంకా బాగా పెరగటం మూలంగా ఉత్తమమైన ఫర్నిచర్కి వినియోగిస్తారు. ఒక్కో చెట్టు కనీసం 24 అడుగులు వస్తుంది. 8 అడుగులకు ఒక కటింగ్ లేదా 4 అడుగులకి చేస్తారు. అంటే 24 అడుగుల వరకు చెట్టు నిటారుగా పెరిగితేనే కనీసం లాభదాయకంగా ఉంటుంది. 20 లేదా 18 అడుగులు వస్తే తక్కువ కటింగ్లు వస్తాయి, తక్కువ ఆదాయం వస్తుంది. అంటే కటింగ్ మోతాదు పైభాగాన్ని చాలా తక్కువకి తీసుకుంటారు. ఏదైనా కనీసం 4 అడుగుల కటింగ్ వస్తేనే దానిని తూకం వేయడం జరుగుతుంది. పై భాగాలను పక్కన పెట్టడం కానీ తక్కువ ధరకి తీసుకోవడం కానీ జరుగుతుంది. 6 సంవత్సరాలకు ఒకసారి కటింగ్ తీసుకున్న తర్వాత కింద మొద్దుని వదిలేయాలి. వదిలిన ఈ భాగం నుండి పిలకలు వస్తాయి. మంచి పిలకను ఒక దానిని ఉంచి మిగిలినవి తీసేయాలి. ఈ ఉంచిన పిలక ముందు 6 సంవత్సరాలు పెరిగిన దానికన్నా త్వరగా లావుగా పెరుగుతుంది. మళ్లీ 6 సంవత్సరాల తర్వాత దీనిని కటింగ్ తీసుకోవచ్చు. ఒక్కో చెట్టు సుమారుగా 500 నుండి 1000 కిలోల బరువునిస్తుంది. కాబట్టి ఎకరానికి 400 మొక్కలు పెట్టుకున్నట్లయితే కనీసం దిగుబడి 200 టన్నులు వస్తుంది. 6 సంవత్సరాల తర్వాత కటింగ్ తీసుకున్నట్లయితే ఈ దిగుబడి వస్తుంది. తర్వాత చెట్టు ఇంకా బరువు పెరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ధర పలుకుతుంది. ప్లైవుడ్ కంపెనీలకు సుమారుగా రోజుకి 300 నుండి 400 టన్నుల కలప అవసరం ఉంటుంది. మలబారు వేప నుండి వచ్చే ప్లైవుడ్ నాణ్యత బాగా ఉంటుంది. మలబారు సాగు రైతులకి అంత శ్రమ ఉండదు. అందుకని

సాధారణ పంటల కన్నా మలబారు సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సాధ్యమవుతుంది. కూలీల కొరత అధిగమించడం మాత్రమే కాకుండా అదనపు ఆదాయము చేకూరుతుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతుల కోసం ఈ మలబారు వేపను సాగు చేసుకుని రైతులందరూ చక్కటి ఆదాయాన్ని పొందగలరని వారు ఆశిస్తున్నారు.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటరా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన భువనచంద్ర, సంగీతం బప్పిలహరి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా, దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన దేశంలో 2014లో 350 అంకుర పరిశ్రమల నుంచి ఇప్పుడు 200,000కు పైగా స్టార్టప్కి చేరుకున్నామని కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమనాథ్ క్షేత్రం అత్యున్నతమైనదని, శాశ్వతమైనదని, అది దేశం నాగరికత, ధైర్య సాహసాలను, అచంచలమైన భక్తిని చాటి చెప్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించి, పవిత్ర సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారత్ విశ్వాసం విజయానికి చిహ్నమని, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దైవిక ప్రకటనని పేర్కొన్నారు. ఈ పతాకం దేశ కీర్తిని కలకాలం చాటుతూ ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ అన్నారు.
1: ఆజాదీ సమయ సర్దార్ సాహబ్ నే 500 రియాసతో జోడకర్ ఏక్ భారత్ కా ఆధునిక్ స్వరూప్ గడా థా. తో సాథ్ హీ సోమనాథ్ కే పునర్నిర్మాణ సే ఉన్హోనే దునియా కో బతాయా థా, భారత్ కేవల్ ఆజాద్ నహీ హువా హై, భారత్ అప్నే ప్రాచీన్ గౌరవ్ కో పునః హాసిల్ కర్నే కే మార్గ్ పర్ భీ అబ్ ఆగే బఢ్ చుకా హై.
0: 75 క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కేవలం దేశానికి స్వాతంత్రం వచ్చిందనే కాకుండా మన గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు భారత్ ముందుకు సాగుతోందని రుజువు చేశారని ప్రధానమంత్రి అన్నారు. 1000 క్రితం సోమనాథ్పై అనేక దాడుల్లో మొదట జరిగిందని గుర్తు చేసిన ప్రధానమంత్రి, ఇటువంటి దాడులకు పాల్పడిన వారు ఈ దేశపు విలువలను ముక్కలు చేయగలమని భావించారని, కానీ వారు తప్పుగా ఆలోచించారని అన్నారు.
1: హమారీ ఆస్థా హమే జీవన్ జీనే కా తరీకా భీ సిఖాతీ హై, క్యోంకి హమ్ మాన్తే హై సర్వం ఖలిత్వం బ్రహ్మ, అర్థాత్ సృష్టి కా హరేక్ ఘటక్, ఈ సంపూర్ణ ప్రకృతి భీ ఈశ్వర్ కా హీ స్వరూప్ హై. ఇస్లియే హమారీ ఆస్థా నదియో మే భీ హై, వృక్షో మే భీ హై, హమ్ జంగలో కో భీ శ్రద్ధా కీ దృష్టి సే దేఖ్తే హై, హమ్ పర్వతో మే భీ పవిత్రతా కా భావ రఖ్తే హై. ఔర్ ఆజ్ జబ్ దునియా ప్రాకృతిక జీవన శైలికి ఔర్ లౌట్ రహీ హై, హమే హమారీ శక్తి కో భీ పెహచాన్నా హోగా.
0: ప్రకృతితో భారతీయులకున్న అనుబంధం వారి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని మోదీ పేర్కొన్నారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని, దాడులు చేసిన వారి చరిత్రలో కలిసిపోయినా భారత్ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పామని మోదీ అన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సురానా, రాష్ట బీజేపీ అధ్యక్షుడు వీపీ రామలింగం కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం పుదుచ్చేరి చేరుకునే బీజేపీ సీనియర్ నాయకులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన తర్వాత రాష్ట ప్రభుత్వ సేవల్లో కొనసాగుతున్నది.

0: అధికార సేవలు కూడా ఈ రోజుతో నిలిపేస్తూ ఉత్తర్వులు జరిగాయి. ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తొలి మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని, మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, ఖనిజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పశ్చిమాసియా వ్యవహారాల అనధికారిక మంత్రుల బృందం 5వ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియా ఘర్షణల తాజా పరిణామాలను సమీక్షించిన ఈ సమావేశం ప్రజలపై వీటి ప్రభావం కనిష్టంగా ఉండేలాగా దేశ సంసిద్ధతను బలోపేతం చేసే మార్గాలపై చర్చించింది. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్నప్పటికీ, ఘర్షణలు మొదలై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని, దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703 బిలియన్ అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయని సమావేశంలో తెలియజేశారు. చమురు శుద్ధిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతిలో 4వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూనే దేశీయ డిమాండ్ను పూర్తి స్థాయిలో తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వినియోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలకు దూరంగా ఉండడం, దేశీయ పర్యటనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోలు నిలిపివేయడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచం సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 శక్తివంతమైన విజ్ఞప్తులను పాటించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పౌర్లను కోరారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను నివారించడం మొదలైన విజ్ఞప్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేశారు. న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లు మాత్రం ఉండగా ఈనాడు ఆ సంఖ్య 2 లక్షలు దాటిందని, స్టార్టప్ ఎకోసిస్టంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
1: In 2014, we had just 350 to 400 startups. Today, we have more than 2 lakh. We stand number 3 in the world ecosystem of startups. In just one decade, our defense production has gone up by 174 times to 1.54 lakh crore. And our defense export has gone up 34 times in just one decade, up to 23,622 crore.
0: దేశంలో ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడంలో పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ల్యాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే శీర్షికను జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన, శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగించే జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యానిమల్స్, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థల్లోని జంతు ప్రయోగశాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. తమిళనాడులో 2021 నుంచి 2023 మధ్య మాజీ విద్యుత్ శాఖ మంత్రి వి సెందిల్ బాలాజీ పదవీ కాలంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న 395 కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. 45,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్పై భారత్కున్న ఆధిక్యం మాత్రం 8 పాయింట్ల నుంచి 5 పాయింట్లకు తగ్గింది. భారత్ రేటింగ్ 119 నుంచి 118కి 1 పాయింట్ తగ్గగా న్యూజిలాండ్ 2 పాయింట్లు మెరుగుపరుచుకుని 113కి చేరుకుంది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో కూడా భారత్ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి శ్రోతలకు తెలుసు. విశేషాలు మరొకసారి. సోమనాథ్

0: ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ఇప్పుడు వినండి ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో పశువులలో గర్భకోశ వ్యాధులు చికిత్స నివారణ ఈ అంశం గురించి పశువైద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవి గోపాలకృష్ణ గారి ప్రసంగం.
1: పశువులలో గర్భకోశ వ్యాధులు చికిత్స మరియు వాటి నివారణ. పశువులలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు. మొదటిగా గర్భకోశ వ్యాధులు, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, అండకోశం మీద నీటి కణుతులు ఏర్పడుట, జన్యు సంబంధమైన కారణాల వలన గర్భము ధరించకపోవుట, పశు పోషణలో యాజమాన్య లోపాలు, తిరిగి కట్టకపోవడం లేదా తిరిగి పొరలుట, కృత్రిమ గర్భధారణ చేసే విధానంలో లోపాలు, ఎదకు సరిగా రాకపోవడం వంటి అంశాలు పశువులలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా గర్భకోశ వ్యాధులు పునరుత్పత్తి సామర్థ్యాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఈ గర్భకోశ వ్యాధులు సూక్ష్మజీవులు గర్భకోశంలోనికి ప్రవేశించడం వలన గర్భకోశ వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులలో ముఖ్యమైనవి గర్భకోశ వాపు లేదా ఎండోమెట్రైటిస్ లేదా గర్భవాతము అని అంటారు. అలాగే మెట్రైటిస్, పయోమెట్రా, మ్యూకోమెట్రా, హైడ్రోమెట్రా, గర్భకోశంలో కణుతులు, గర్భస్రావాలు, మిగతావి కూడా పునరుత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వీటికి కారణాలుగా పరిసరాల అపరిశుభ్రత, పశువులు ఈనే సమయంలో అజాగ్రత్త వలన ఈనటంలో కష్టం కలిగినప్పుడు మాయ సక్రమంగా పడకపోవడం వలన ఈ గర్భకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా బర్రెలలో, పశువులలో నీటిలో ఇదే అలవాటు లేదా మురుగుకుంటలలో పడుకునే అలవాటు కూడా ఒక కారణం కావచ్చు. ఈ గర్భాశయ వాతము లేదా గర్భకోశ వాపు ఉండే లక్షణాలు గర్భాశయం నుండి చీము కారడము, గర్భాశయం నుండి గంజిలాగా గంజి మాదిరి స్రావాలు కారడము, ఈనిన తర్వాత సకాలంలో ఇతకరాకపోవడం కూడా జరుగుతుంది. దీనికి గల కారణాలు ఈనిన తర్వాత సకాలంలో మాయ వేయకపోవడం, గర్భాశయంలో కొంత మాయ మిగిలిపోయి ఉండడం, ఈనిన తర్వాత ఈనకముందు మెయ్య కనిపించడం, దీనినే ప్రొలాప్స్ అని అంటారు. సహజంగా ఈనలేని పశువులలో మానవ ప్రయత్నం ద్వారా, పనిముట్ల ద్వారా కాన్పు చేయడం లేదా దూడను తీయడం, గర్భవాతము ఉన్న పశువులను దాటిన దున్నలు లేదా ఆంబోతులు వాటితో సహజ సంపర్కం చేయటం వలన కూడా ఈ గర్భకోశ వాపు వ్యాధి రావటం జరుగుతుంది. దీనిలో మూడు రకాలు ఉన్నాయి. అవి మొదటి డిగ్రీ 1వ డిగ్రీ ఎండోమెట్రైటిస్ లేదా గర్భకోశ వాపు, 2వ డిగ్రీ గర్భకోశపు వాపు, 3వ డిగ్రీ గర్భకోశపు వాపు. మొదటి డిగ్రీ గర్భకోశపు వాపులో లోపలి పొర వ్యాధికి గురి అవుతుంది. గర్భకోశం నుండి కారే చీము తీవ్రతను బట్టి చికిత్స చేయవలసి ఉంటుంది. చూడు కట్టకపోవటం వలన ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ఈ వ్యాధిలో తెల్లకోడుగుడ్డు సొనలా ఉండి దగ్గరగా పరీక్షించిన ఆ స్థానంలో చిన్న చిన్న కుతుపులు ఉంటాయి. అవి రక్తంలో ఉండే ల్యూకోసైడ్స్. ఈ వ్యాధి సోకిన పశువు ఎదతీగలు వేస్తుంది, కానీ తీగ చాలా పొడవు తక్కువగా ఉండి సహజ ఎదకు భిన్నంగా ఉంటుంది. ఈ వ్యాధి నిర్ధారించడానికి ప్రయోగశాలలో వైడ్ సైడ్ టెస్ట్ చేయడం ద్వారా నిర్ధారించవచ్చు. ఈ వ్యాధి ఉన్న పశువుకు ఎదకు వచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్ చేసిన 2 గంటల తర్వాత గర్భకోశంలోనికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా గర్భధారణ శాతాన్ని పెంచవచ్చు. ఇక 2వ డిగ్రీ గర్భకోశ వ్యాపు విషయానికి వస్తే, ఈ దశలో గర్భకోశము అన్ని పొరలు వ్యాపుకు గురి అవుతాయి. ఇది గర్భకోశం నుండి చీము కారడము, కోశము లోపల పొర పూర్తిగా చెడిపోవడము జరుగుతుంది. ఈ దశలో పశువు ఎదక రాదు. అండాశయం మీద కార్పస్ లూటియం ఉంటుంది. ఒకవేళ కార్పస్ లూటియం లేనట్లయితే యాంటీబయాటిక్స్ గర్భకోశ

దానికి ఇవ్వడం ద్వారా వ్యాధిని నయం చేయవచ్చు. ఒకవేళ కార్పస్ లూటియం ఉన్నట్లయితే యాంటీబయాటిక్స్తో పాటు ప్రోస్టాగ్లాండిన్స్ ఇవ్వడం వల్ల వ్యాధిని నయం చేయవచ్చు. ఈ విధంగా వైద్యం చేయించిన తర్వాత గర్భకోశ వాపు పూర్తిగా తగ్గిన తర్వాత వచ్చిన మొదటి ఎదను వదిలివేసి తరువాత వచ్చిన రెండవ ఎదలో పశువును చూడు కట్టించాలి. ఇక పయోమెట్రా, ఈ వ్యాధిలో గర్భకోశం మొత్తం చీమతో నిండి ఉంటుంది. గర్భకోశ గోడలు చాలా మందముగా తయారవుతాయి. చీము చెడు వాసనతో కూడిన స్రావాలతో కలిగి ఉంటుంది. ఎద లక్షణాలు కనపడవు. అండాశయం మీద కార్పస్ లూటియం ఉంటుంది. దీనికి చికిత్సగా ప్రోస్టాగ్లాండిన్స్ మరియు యాంటీబయాటిక్స్ వాడవలసిన అవసరం ఉంటుంది. ఇక మూడవది మ్యూకోమెట్రా. ఈ వ్యాధిలో గర్భకోశం మొత్తం మ్యూకస్ అంటే చిక్కటి జీవురులాంటి స్రావముతో నిండి ఉంటుంది. ఈ వ్యాధిలో గర్భకోశం మొత్తం మ్యూకస్ విస్తరించి గర్భాశయ గోడలు దళసరిగా తయారవుతాయి. గర్భాశయం మొత్తం అధిక రక్త ప్రసరణతో ఉంటుంది. ఈ వ్యాధిలో అండాశయ తిత్తులు కూడా ఉంటాయి. ఈ వ్యాధిని ప్రోస్టాగ్లాండిన్స్ ఇవ్వడం ద్వారా తగ్గించవచ్చు. హైడ్రోమెట్రా. ఈ వ్యాధిలో గర్భకోశము నీళ్ల వంటి ద్రవంతో నిండి ఉంటుంది. ఈ వ్యాధిలో గర్భకోశ కొమ్ములు కూడా సమానంగా ఈ నీళ్ల వంటి ద్రవంతో విస్తరించి ఉంటుంది. ఈ వ్యాధిలో గర్భాశయ గోడలు పలుచగా తయారవుతాయి. దీనికి చికిత్సగా ప్రోస్టాగ్లాండిన్స్ మరియు యాంటీబయాటిక్స్ వాడవలసిన అవసరం ఉంటుంది. మమ్మిఫికేషన్. గర్భము దాల్చిన పశువులో పిండ దశలోనే పిండం చనిపోయి గర్భకోశంలో ఉన్న ఉమ్మనీరు మొత్తం గోడల ద్వారా పీల్చుకోబడి గర్భకోశం మొత్తం ముడుచుకొని పిండాన్ని గట్టిగా చుట్టివేయబడుతుంది. ఈ దశలో పిండం చనిపోవటం వలన విడుదలైన విష పదార్థాల వలన గర్భకోశము పూర్తిగా పాడైపోయి ఆ విష పదార్థాలు శరీరంలోనికి గ్రహించబడి పశువు కూడా ప్రాణహాని కలుగుతుంది. ఈ వ్యాధిలో వీలైనంత త్వరగా ప్రోస్టాగ్లాండిన్స్ దానితో పాటు కార్టిజోన్స్ అంటే డెక్సామెథజోన్ వంటి మందులు వాడి చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ వ్యాధిలో గర్భావధి కాలము పొడిగించబడి ఎక్కువగా ఉంటుంది. గర్భకోశంలోని మాయకు రక్త ప్రసరణ నిలిచిపోవడం వలన పిండము చనిపోతుంది. ఈ వ్యాధి రావటానికి కారణము జన్యువుల యొక్క అంతర్లీన ప్రభావం వలన ఏర్పడుతుంది. గర్భకోశము మందముగా దళసరిగా తయారవుతుంది. పిండానికి రక్త ప్రసరణ కూడా ఆగిపోతుంది. మ్యాసరేషన్. ఈ వ్యాధిలో గర్భము దాల్చిన పశువులోని పిండము యొక్క కణజాలం మొత్తము జీర్ణమై కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి. ఈ వ్యాధిలో గర్భాశయ గోడలు మందంగా దళసరిగా తయారవుతాయి. కొన్ని సమయాలలో గర్భకోశ ద్వారము తెరుచుకుని ఉండి గర్భకోశము నుండి పాడైపోయిన లేదా చివికిపోయిన పిండము యొక్క భాగాలు బయటికి వస్తూ ఉంటాయి. ఈ వ్యాధిలో ఉన్న పశువును పరీక్ష చేసిన ఎడల కేవలం పిండము యొక్క ఎముకలు మాత్రమే తగులుతూ ఉంటాయి. దీనిలో కూడా గర్భావధి కాలము పొడిగించబడుతుంది. పిండానికి రక్త ప్రసరణ కూడా ఉండదు. దీనికి చికిత్సగా PGF-2α స్టిల్బెస్ట్రాల్ యాంటీబయాటిక్స్ వాడాలి. ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా ఈ పశువు తర్వాత పునరుత్పత్తికి ఉపయోగపడదు కనుక ఇటువంటి పశువు పూర్తిగా మందుల నుంచి వేరు చేయాలి, తీసివేయాలి. ఇకపోతే గర్భస్రావాలు. పునరుత్పత్తిని బాగా ప్రభావితం చేసే అంశాలలో గర్భస్రావాలు కూడా ఉన్నాయి. ఈ గర్భస్రావాలు రెండు విధాలుగా జరుగుతాయి. ఒకటి సూక్ష్మ క్రిముల వలన, ఇంకొకటి సూక్ష్మ క్రిముల ప్రమేయం లేకుండా జరిగే గర్భస్రావాలు. సూక్ష్మ క్రిముల వల్ల పశువులలో జరిగే గర్భస్రావాలు, ఒకటి సూక్ష్మాతి సూక్ష్మ క్రిముల వల్ల అంటే వైరస్ వల్ల జరిగే గర్భస్రావాలు, ఇంకొకటి సూక్ష్మ క్రిముల వలన జరిగే గర్భస్రావాలు, దీనిలో బ్యాక్టీరియాలు, ఇంకొకటి ఏకకణజీవులైన ప్రోటోజోవా వలన గర్భస్రావాలు జరుగుతాయి. ఇంకా ఫంగల్ అంటే మైకోటిక్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా, అంటే వాటి వలన కూడా ఎక్కువ మొత్తంలో గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. సూక్ష్మక్రిముల ప్రమేయం లేకుండా గర్భస్రావాలు జరిగే కారణాలు ఏమిటంటే హార్మోనుల లోపం వలన, పోషకాహార లోపం వలన, కొన్ని రకాల మొక్కలు తినటం మూలంగా, కొన్ని రకాల విష పదార్థాల వలన, భౌతిక ప్రమాదాల వలన కూడా గర్భస్రావాలు జరగటానికి అవకాశం ఉన్నది. వీటన్నిటిలోకి బ్రూసెల్లోసిస్ అనే సూక్ష్మక్రిముల వలన, బ్రూసెల్లా అనే సూక్ష్మక్రిమి వలన జరిగే గర్భస్రావాలు పశువులలో అధికంగా కనపడుతూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువులలో చివరి 3 నెలల గర్భావధి కాలంలో అంటే 6 నెలల నుంచి 9 నెలల వరకు ఉన్న గర్భస్రావం జరుగుతుంది. ఒకసారి ఈ వ్యాధికి గురైన పశువును మందలో నుండి వేరు చేసి తర్వాత పునరుత్పత్తికి ఉపయోగించకూడదు. ఈ వ్యాధి సోకిన ఆడ పశువులను వ్యాధి సోకని మగ పశువులతో సంపర్కము జరిపిన ఎడల మగ పశువుకు కూడా ఈ వ్యాధి సోకి ఆ మగ పశువు తర్వాత ఏ ఆడ పశువును దాటినా లేదా సంపర్కించినా వ్యాధి దానికి సంక్రమించును.

విధంగా ఈ వ్యాధి ఒక పశువు నుండి మరొక పశువుకి, ఆ విధంగా మందలో ఉన్న అన్ని పశువులకి రావటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ వ్యాధి సోకిన ఆడ పశువులను లేదా మగ పశువులను, ముఖ్యంగా మగ పశువులను మంద నుంచి వేరు చేసి తరువాత పునరుత్పత్తికి ఉపయోగించకూడదు. ఈ వ్యాధి సోకిన పశువులకి వైద్యం ఎంత చేసినప్పటికీ కూడా దాని యొక్క వ్యాధి కారకాలు లోననే ఉండి వ్యాధిని తరువాత తరాలకి అందజేయబడుతుంది. అందుకని ఖచ్చితంగా ఈ వ్యాధి సోకిన పశువులని మంద నుంచి వేరు చేయాల్సిన అవసరము ఉన్నది. ఎటువంటి గర్భకోశ వ్యాధులు సోకినప్పటికీ పశువైద్యుని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవడం మూలంగా పశువులలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచవచ్చు. అదేవిధంగా నివారణ చర్యలు కూడా కొన్ని తీసుకోవడం మూలంగా పశువులలో ఈ గర్భకోశ వ్యాధులు రాకుండా నివారించడానికి అవకాశం ఉన్నది. వాటిలో ముఖ్యంగా పరిసరాలన్నా కూడా అన్నీ కూడా పరిశుభ్రతతో ఉండాలి. అలాగనే అధిక నీటి లభ్యత ఆ కొట్టం చుట్టూతా ఉండి ఉండాలి. అనగా అధిక నీటి లభ్యత ఉండటం మూలంగా పశువులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచి ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉంచడానికి అవకాశం ఉంటుంది. పశువుల కొట్టం ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. గర్భావధి చివరి 3 నెలల్లో సమతుల్య పౌష్టిక ఆహారం అందించటం వలన మెయ్య దిగడం, ఈనిన తర్వాత మాయ వేయకపోవడం వంటి వాటిని అరికట్టవచ్చు. వ్యాధిగ్రస్త దున్నపోతులు లేదా ఆంబోతులను సహజ సంపర్కానికి నివారించాలి. అదేవిధంగా వ్యాధి సోకిన ఆడ పశువులను కూడా మందలో నుంచి వేరు చేయాలి. అధిక కృత్రిమ గర్భధారణ వలన ఇటువంటి అంటువ్యాధులను అరికట్టవచ్చును. క్రమ పద్ధతిలో అంతర బాహ్య పరాన్నజీవుల నివారణ మందులు లేగదూడల నుండి వాడిన ఎడల సరైన పోషకాలు పశువుకు అందుబాటులో ఉండి స్థూల మరియు సూక్ష్మ పోషకాల లోపం లేకుండా ఉంటుంది. బ్రూసెల్లోసిస్ లాంటి వ్యాధి సోకిన పశువులను మంద నుంచి తొలగించడం వలన ఇతర పశువులకు సోకకుండా నివారించి ఈనే సమయంలో గర్భకోశ వ్యాధి రావటానికి గల కారణాలు ఈనిన తర్వాత లేదా ఈనటానికంటే ముందు మెయ్య వేయడము అనేది పోషకాహార లోపం వల్ల రావటానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇటు మెయ్య రాకుండా ఉండటానికి లేదా ఒకవేళ ఆ పశువు మెయ్య రావడం అలవాటు ఉన్నది అనుకున్నప్పుడు పశువు చివరి 3 నెలల కాలంలో కాల్షియము, ఫాస్ఫరస్ కలిగినటువంటి పోషకాలను అందించటం మూలంగా ఈ మెయ్య రావటం అనే విషయాన్ని తగ్గించవచ్చు. అలాగనే ప్రతి పశువుకి మొదటి నుంచి కూడా రోజుకి 30 గ్రాముల ఖనిజ మిశ్రమ లవణాన్ని ఇవ్వడం మూలంగా పశువులలో ఈ మూలధాతువుల యొక్క లోపాన్ని నివారించవచ్చు. ఈ ధాతువుల మూలకాల లోపం వల్ల పశువులలో పునరుత్పత్తి సామర్థ్యము తగ్గిపోతుంది. ఈ విధంగా తగ్గిపోయిన పశువులకి మొదటి నుంచి ఈ ఖనిజ మిశ్రమ లవణాన్ని ఇవ్వడం వలన పశువులలో ఈ లోపాన్ని అరికట్టి పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఎప్పుడైతే పశువు ఈనేటప్పుడు ఈనటానికి కష్టమైనప్పుడు తగు జాగ్రత్తగా పశువైద్యుని సంప్రదించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాన్పు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాన్పు చేసే సమయంలో పశువు యొక్క గర్భకోశానికి ఎటువంటి చిరుగులు ఉండకుండా తగు జాగ్రత్తగా తీసుకోవడము ఎంతో అవసరం. ఆ విధంగా చిరుగులు ఉండటము వలన గర్భాశయము వాపుకు గురయ్యి గర్భకోశ వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాయ వేయకుండా ఉండటం అనేది ఒక లక్షణంగా మనం పశువుల్లో చూస్తూ ఉంటాం. ఇటువంటి మాయ వేయకపోవడానికి కారణము బ్రూసెల్లోసిస్ అనే వ్యాధిలో కూడా మాయ వేయకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా మాయ వేయని పశువులను మనము బ్రూసెల్లోసిస్ వ్యాధి ఉన్నదో లేదో తెలుసుకొని ఆ తర్వాత వచ్చేసి అది లేని ఎడల మాయని తీసివేసే విధానము మందులో ఉపయోగించి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది అలాగనే మిగిలిపోవడం మూలంగా తరువాత ఇది ఎండోమెట్రైటిస్ లేదా గర్భకోశ వాపుకి దారితీస్తుంది. ఈ రకంగా గర్భకోశ వాపు రావడం వలన గర్భకోశ పునరుత్పత్తి మీద చాలా ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇటువంటి వాటిల్లో ట్రీట్మెంట్గా మనం వచ్చేసి ఆక్సిటోసిన్ కానీ తర్వాత PGF2α కానీ ఇవ్వటం మూలంగా ఈ మాయ వేయకపోవడం అనేది లేదా వేయకుండా ఉండిపోయిన మాయ పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే అండాశయ తిత్తులు కూడా ఈ పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీసే అంశంగా చెప్పుకోవచ్చు. అండాశయం తిత్తుల్లో ముఖ్యంగా ఫాలిక్యులర్ సిస్ట్ అండ్ మరియు లూటియల్ సిస్ట్ అని ఉంటాయి. ఈ ఫాలిక్యులర్ సిస్ట్ అనగా ఎక్కువ అండాశయంలో ఉన్న ఫాలికిల్స్ అండము విడుదల కాకుండా అలాగనే ఉండటం మూలంగా అది అండము విడుదల చేయక ఎప్పుడు ఎదలోకి వచ్చిన లక్షణాలను చూపిస్తూ ఉంటుంది. ఈ పశువు ఎప్పుడూ కూడా ఎక్కువ సమయము ఎదలో ఉంటూ ఎద వచ్చిన సమయాన్ని

వేరే పశువుల మీద దాటడానికి, తర్వాత ఎక్కువ ఈ అండాశయం తిత్తులు ఉండటం మూలంగా పశువు ఎన్నిసార్లు ఎదకి వచ్చినా కానీ దానిని సహజ సంపర్కం ద్వారా కానీ లేదా కృత్రిమ గర్భధారణ ద్వారా కానీ కట్టించడానికి ప్రయత్నం చేసినా కట్టు నిలవదు. ఎందుకనంటే అండాశయం నుండి అండము విడుదల జరగదు. ఇటువంటి వ్యాధి ఉన్న పశువులలో మనము కొరులాన్ 3000 ఇంటర్నేషనల్ యూనిట్లు లేదా రిసెప్టాల్ 5 ml ఇవ్వడం మూలంగా ఈ ఫాలిక్యులర్ సిస్ట్ని మనం తగ్గించవచ్చు. ఒకసారి ఒక డోస్కి ఈ ఫాలిక్యులర్ సిస్ట్ తగ్గని ఎడల అదే ఇంజెక్షన్ని మనము 9 రోజులు 10 రోజుల గ్యాప్లో ఇంకొకసారి ఇవ్వడం మూలంగా పశువు 24 గంటల లోపలో మరలా ఎదకు వచ్చి ఈసారి కృత్రిమ గర్భధారణ ద్వారా ఎదశుద్ధి చేయడం వలన పశువు చూడు కట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే లూటియల్ సిస్ట్, ఈ లూటియల్ సిస్ట్ అనేది కూడా ఒక రకమైన అండాశయ తిత్తి. దీంట్లో వచ్చేసి పశువు ఎప్పటికీ కూడా ఎదకు రాకుండా ఉంటుంది. తర్వాత అండాశయపు గోడలు మందంగా గట్టిగా ఉండి ఒకే ఒక్క తిత్తి ఉంటుంది. ఈ తిత్తి కరిగిపోవడానికి ట్రీట్మెంట్గా లూటలైజ్ కానీ వెట్మేట్ కానీ ఇవ్వవలసి ఉంటుంది. ఒకసారి వెట్మేట్ ఇచ్చినప్పుడు 2 రోజులు లేదా 3 రోజులలో ఎదకి రాగలిగినట్లయితే అప్పుడు ఎదశుద్ధి చేయటం మూలంగా పశువు చూడు కట్టడానికి అవకాశం ఉంటుంది. లేని ఎడల మళ్ళా 11వ రోజు అదే ఇంజెక్షన్ను రిపీట్ చేయటం మూలంగా 2-3 రోజులలో ఎదకు వచ్చి ఎదశుద్ధి వేయటం మూలంగా పశువు చూడు కట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ సూక్ష్మక్రిముల వల్ల జరిగే గర్భస్రావాలలో కంపైలోబాక్టర్ ఫీటస్ అనే ఇంకొక సూక్ష్మక్రిమి వల్ల కూడా గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. ఈ గర్భస్రావాలు గర్భవ్యవధి కాలంలోని 3 నుంచి 8 నెలల టైంలో గర్భస్రావం జరగడానికి అవకాశం ఉంటుంది. దీనిలో పిండస్థ దశలో తొందరగా పిండము చనిపోయి పిండాన్ని పడవేయటానికి అవకాశం ఉంటుంది. ఇది 9 నెలల కాలంలోని గర్భవ్యవధి కాలంలో మొదటి 3 నుంచి 8 నెలల సమయంలో గర్భస్రావం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి గర్భస్రావం జరిగిన విషయం కూడా ఈ వ్యాధి సోకిన పశువులలో కనపడదు. ఈ వ్యాధి రాకుండా అరికట్టాలి అని అంటే టీకాలు వేయించడం లేదా వ్యాధి వచ్చిన తర్వాత యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కూడా మనము దీనిని అరికట్టవచ్చు. అదేవిధంగా మైకోటిక్ లేదా ఫంగల్ వ్యాధి సోకడం మూలంగా కూడా గర్భస్రావాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆస్పర్జిల్లోసిస్ అనే వ్యాధి వల్ల గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో కూడా మనము వచ్చేసి వైద్యం చేయడం మూలంగా ఇటువంటి వాటిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఏకకణ జీవులైన ప్రోటోజోవాల వల్ల కూడా గర్భస్రావాలు జరగడానికి అవకాశం ఉన్నది. ట్రైకోమోనాస్ ఫీటస్ అనే ఏకకణజీవి వల్ల పశువులలో గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. దీని వలన ముఖ్యంగా వెజైనైటిస్, సర్వీసైటిస్, ఎండోమెట్రైటిస్ వంటివి కూడా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో న్యాచురల్ సర్వీస్ వల్ల కూడా, న్యాచురల్ సర్వీస్ అంటే సహజ సంపర్కం వల్ల కూడా ఈ వ్యాధి సోకడానికి అవకాశం ఉంది. ఒక పశువు నుంచి లేదా మగ పశువు నుంచి ఆడ పశువుకు కూడా వ్యాధి సోకడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువులలో గర్భావధి కాలము 9 నెలల కాలంలో ఎప్పుడైనా కానీ అబార్షన్ లేదా గర్భస్రావం జరగడానికి అవకాశం ఉంటుంది. సరైన సమయంలో వైద్యం చేయించడం మూలంగా ఖచ్చితంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మాతి సూక్ష్మ క్రిములైనటువంటి వైరస్ వల్ల కూడా గర్భస్రావాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువులలో 15 నుంచి 120 రోజుల వరకు ఉన్న గర్భవ్యాధి కాలంలో గర్భస్రావాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ సూక్ష్మాతి సూక్ష్మ క్రిములు రక్తంలోకి ఎంట్రీ అయిన తర్వాత 24 గంటల నుంచి ఎప్పుడైనా కానీ పిండస్థ దశలో ఉన్న గర్భపిండం చనిపోతుంది. దీనిని చికిత్స చేయడానికి చాలా కష్టమైన విషయము. దీనిని టీకాలు వేయించడం ద్వారా 6 నుంచి 8 నెలల పడ్డలుకి టీకాలు చేయించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా బ్యాక్టీరియా లేదా సూక్ష్మక్రిములు లెప్టోస్పైరా పోమోనా వల్ల కూడా గర్భస్రావాలు జరగడానికి అవకాశం ఉన్నది. ఇది గర్భంతో ఉన్న పశువు 2 నుంచి 6 వారాల వ్యవధిలోని గర్భస్థ పిండదశను గర్భస్రావం చేయడానికి తోడ్పడుతుంది. ఈ సూక్ష్మక్రిమి శరీరంలోకి చర్మం ద్వారా లోనికి వెళుతుంది. ఇది వైద్యం చేయడం వల్ల చాలా వరకు దీనిని అరికట్టడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా చాలా సూక్ష్మక్రిముల వలన గర్భస్రావాలు జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మన పశువులు ఎప్పుడూ కూడా వచ్చేసి సూక్ష్మక్రిములకు, సూక్ష్మాతి సూక్ష్మక్రిములకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా ఈ గర్భస్రావాలని అరికట్టడానికి అవకాశం ఉన్నది. పశువులలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని
ప్రభావితం చేసే అంశాలలో

ఇంకొక ముఖ్య విషయము తిరిగి పొర్లడము అనే ఒక వ్యాధి. ఇది తిరిగి పొర్లడానికి గల కారణము ఎదకి వచ్చినప్పుడు అండము విడుదల కానటువంటి పరిస్థితి వల్ల కావచ్చు, లేదా అండము విడుదల అయ్యే సమయంలో ఎక్కువ ఉండటం కావచ్చు, లేదా పిండస్థ దశలో ఉన్నటువంటి పిండము మరణించి బయటికి స్రవించబడటం కానీ, కృత్రిమ గర్భధారణ చేసిన 16 రోజుల తర్వాత ఈ పిండస్థ దశలో ఉన్నటువంటి పిండము చనిపోయి బయట పడవేయటం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఈ పిండస్థ దశలో ఉన్న పిండము గర్భసంచిలో నిలవకపోవడం మూలంగా కూడా ఈ తిరిగి పొర్లడము అనే వ్యాధి కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఫెలోపియన్ ట్యూబ్స్ లేదా గర్భకోశ నాళికలు బ్లాక్ అవ్వడం మూలంగా, అదేవిధంగా ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోను లోపం వల్ల కూడా ఈ తిరిగి పొర్లడం అనే వ్యాధి కనిపిస్తూ ఉంటుంది. ఈ తిరిగి పొర్లడం అనేది ఎలా తెలుస్తుంది అని పరిశీలించగా, 3 సార్లు వరకు కూడా కృత్రిమ గర్భధారణ చేసిన లేదా సహజ సంపర్కము ద్వారా చేసినప్పటికీ కూడా పశువు గర్భం దాల్చకపోవడం మూలంగా తిరిగి పొర్లినట్టుగా భావించి దానిని పశు వైద్యుని దగ్గరికి తీసుకుని వెళ్ళవలెను. ఈ విధంగా తిరిగి పొర్లిన పశువులను ముఖ్యంగా సరి అయిన వైద్యము సమయానికి ఇవ్వడం మూలంగా పశువులని గర్భం దాల్చడానికి అవకాశం చేయొచ్చు. అదేవిధంగా ఇటువంటి వాటిలలో ముఖ్యంగా ఖనిజ లవణ మిశ్రమము ఇవ్వడం మూలంగా వచ్చేసి ఈ తిరిగి పొర్లే విధానాన్ని చాలా వరకు నివారించి పశువు గర్భం దాల్చే విధంగా పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఈ తిరిగి పొర్లటానికి గల కారణాలను సరిగా గమనించి ఎటువంటి లోపం ఉన్నది ఆ లోపానికి అనుగుణంగా మనం వైద్యం చేయించడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. అదేవిధంగా పశువు గర్భం దాల్చడానికి ముఖ్యంగా రైతులు గమనించవలసిన విషయము పశువు ఏ సమయమున ఎదక వస్తున్నది, తర్వాత ఎప్పుడు చూలు కట్టించాలి అనేది ఖచ్చితంగా గుర్తించవలసిన అవసరం ఉన్నది. దీనికి పశువు యొక్క ఎద లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము గమనించుకోవాలి. పశువు ఎదకి వచ్చినప్పుడు తరచూ మూత్రము పోయడము, ఎక్కువసార్లు తరచుగా మూత్రము పోయడం వలన పశువు ఎదలో ఉన్నట్లుగా గుర్తించవలెను. అదేవిధంగా పశువు ఎదలో ఉన్నప్పుడు మానవు నుంచి తీగలు వేయటము అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రైతు మానవు నుండి తీగలు, పశువు యొక్క మానవు నుండి తీగలు చూసిన తర్వాత ఉదయం చూసిన ఎడల సాయంత్రము, సాయంత్రము చూసిన ఎడల తెల్లవారి పశువుని కృత్రిమ గర్భధారణ ద్వారా కానీ లేదా మగ పశువు దగ్గరికి తీసుకెళ్లి సహజ సంపర్కము ద్వారా కానీ చూడు కట్టించవలసిన అవసరం ఉన్నది. ఈ విధంగా ఎద లక్షణాలు 1-2 సార్లు ఖచ్చితంగా గమనించిన ఎడల సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడానికి లేదా మగ పశువుని సహజ సంపర్కం ద్వారా కలపడం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సరి అయిన ఎదను గుర్తించడానికి పశువులలో మనము టీజర్ బుల్ లేదా వ్యాసెక్టమైజ్డ్ వీర్యనాళికను కట్ చేసిన మగ పశువుని టీజర్ బుల్గా వాడి ఈ ఎద లక్షణాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పశువు సక్రమంగా సకాలంలో ఎదకి రావడం అనేది ఎంత ముఖ్యమో, ఎదకి వచ్చిన పశువుని సరి అయిన సమయంలో కృత్రిమ గర్భధారణ ద్వారా కానీ లేదా మగ పశువుతోటి సహజ సంపర్కం ద్వారా కానీ గర్భము దాల్చే విధంగా చేయవలసిన అవసరం ఉన్నది. ఈ విధంగా పశువులలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అవకాశం ఉన్నది.

0: ఇంతవరకు ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో పశువులలో గర్భకోశ వ్యాధులు చికిత్స నివారణ ఈ అంశం గురించి పశు వైద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవి గోపాలకృష్ణ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏమో
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ, అందరు రావాలి.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు, ఇటు లోపల ఉండలేరు, అంత గనక వచ్చినట్లయితే మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే, ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 ఇంటి నుంచి మొదలైంది మెల్లగా, బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకుల ఇంట్లు గనక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
3: ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటరా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏమో
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుని నెత్తిన చేయబెట్ట

0: శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు, ఈ అంశం గురించి డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయం. పరిచయకర్త నన్నం మధు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు, ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
4: డాక్టర్ మాధవీలత గారు నమస్కారం. మేడం
5: నమస్తే అండి.
4: మేడం, మీరు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
5: అవునండి.
4: ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుని రైతుల్ని ఈ కోకో పంట అనే దాని వైపు మళ్లించాలని చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కోకో పంట సాగులో మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ప్రోత్సాహకాలు ఏమున్నాయి, రైతులకి ఈ పంట వేసుకుంటే ఎటువంటి గిట్టుబాటు వస్తుంది తదితర వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. అసలు ఈ కోకో పంట ఏంటి, దీనికి ఏ నెలలు సూట్ అవుతాయి, అలాగే మన రాష్ట్రంలో కోకో పంట పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
5: ముఖ్యంగా మన ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుని కోకోని సాగును ముందుకు తీసుకెళ్ళటానికి కారణము ఇది వాణిజ్యపరంగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో మంచి ఆదాయం వచ్చే పంట. అయితే ఇది ముఖ్యంగా చాక్లెట్లు తయారయ్యేదానికి ముడి పదార్థం. సో దీనికి చాలా వాల్యూ ఎడిషన్ చేయడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా పంట పండించే రైతుకు కూడా అద్భుతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏంటంటే అవేర్నెస్ అనేది ఎందుకు రావట్లేదంటే గోదావరి జిల్లాలో రెండోట్లలోనే ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి ఈ కోకో సాగు చేయడం జరుగుతుంది. కానీ మనం తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు అంటే మనకి ఈక్వేటర్ నుంచి నార్త్కి 20 డిగ్రీల వరకు, సౌత్కి 20 డిగ్రీల వరకు ప్రపంచంలోనే ఈ పంట ఎక్కడైనా పండించడానికి అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే మన కోస్తా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా హ్యూమిడిటీ అనేది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన కోస్తా ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అత్యధికంగా దీని సాగుకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పంట పండించుకోవటానికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది నీటి వసతి. వర్షాధారం కింద పండించడానికి అయితే ఈ పంటకి అనుకూలత ఉండదు. ఒకటే బండ గుర్తు రైతాంగం మనం గుర్తుపెట్టుకోవచ్చు. కొబ్బరి, ఆయిల్ పాము, అరటి వంటి పంటలు ఎక్కడైతే సాగు అవుతున్నాయో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కోకోని మనము సాగు చేసుకోవచ్చు. ఒక్కసారి మనము నాటుకున్నట్లయితే 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా మనము ఆదాయం తీసుకోవచ్చు, దిగుబడి వస్తుంది. అయితే ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా తోట పెరుగుదలకి అంటే వెజిటేటివ్ సాకీ దశ పెరగటానికి ఉపయోగపడుతుంది. 3వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. 6వ సంవత్సరం నుంచి స్టెబిలైజేషన్ పీరియడ్కి వస్తుంది. ఇంక 8 నుంచి పూర్తి స్థాయిలో మనకి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. 1 ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల్ వరకు కూడా దిగుబడి మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి.
4: మన ప్రభుత్వాలు ఈ కోకో సాగు చేసే రైతులకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ విధంగా దీనికి ఇంపార్టెన్స్ ఉందంటారు?
5: ఇప్పుడు రైతాంగానికి అందరికీ తెలియాలి అని ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుంటుందంటే మన భారతదేశానికి కోకో గింజల అవసరము 150,000 టన్నుల నుంచి 180,000 టన్నుల వరకు మనకు అవసరం ఉంది,
4: డిమాండ్ ఉంది.
5: అయితే మనము ప్రొడ్యూస్ చేస్తున్నది, మనం పండించుకుంటున్నది మాత్రం 30,000-40,000 టన్నులే. ఇంత హ్యూజ్ గ్యాప్ ఉన్నింది కాబట్టి 100,000 టన్నులు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అధిక మొత్తంలో మనము ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని మనకు అనుకూలత ఉంది కాబట్టి ఈ పంట పండించుకుంటే మన రైతాంగము లాభదాయకంగా ముందుకు సాగుతారని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము 10,000 ఎకరాలు అంటే 4,000 హెక్టార్ల వరకు విస్తీర్ణం పెంచాలి అనేది ఒక ఎజెండాగా పెట్టుకునింది. రైతాంగానికి కొత్తగా పంట కాబట్టి తెలియదు కాబట్టి పూర్తిగా ప్లాంట్ మెటీరియల్ ఖర్చు అనేది ఏదైతే ఉంటుందో ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా ఈ విస్తీర్ణంలో భాగంగా మొదటి 2 సంవత్సరాలకి మరి పెట్టుబడి

0: వ్యయం కూడా. మొదటి సంవత్సరము 18,000 రూపాయలు, రెండో సంవత్సరం 12,000 రూపాయలు, వెరసి 30,000 రూపాయల వరకు కూడా మనము ప్రభుత్వ రాయితీ ఇవ్వటం జరుగుతుంది. మూడో సంవత్సరం నుంచి కాయలు కాస్తాయి, రైతుకి ఆదాయం మొదలవుతుంది. ఈ విధమైన చర్యలతో కోకోను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనము అత్యధికంగా కోకోలో రాయితీలు ఇవ్వడం జరుగుతుంది.
1: మేడం, ఇదంతా ఇప్పుడు కోకో సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చెప్పారు. అయితే ఎటువంటి రైతులకి ఇవి అందిస్తారు? అంటే మనం చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు బీపీఎల్, బిలో పావర్టీ లైన్, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, లేదంటే కొంతమంది సామాజికంగా వెనుకబడి ఉన్న రైతులకి, కొంతమంది మహిళా రైతులకి ఇలా అంది. ఈ పథకం మీరు చెప్తున్నటువంటి ఈ పూర్తి రాయితీ మీద చెట్లు అందించడం ఏదైతే ఉందో, అర్హుదారులని ఎలా గుర్తిస్తారు?
0: ఇప్పుడు మనం 30,000 రూపాయల సబ్సిడీ అనుకున్నాం. అయితే ఇది 5 ఎకరాల వరకే వర్తిస్తుంది. ఒక రైతుకి 150,000 వరకు కూడా మనకి ఈ రాయితీ అందించడం జరుగుతుంది. ఒక రైతుకి 20 ఎకరాలు ఉన్నా ఆయనకు వచ్చే సబ్సిడీ మాత్రం 5 ఎకరాల వరకే వస్తూ ఉంటుంది.
1: సో అందరు రైతులు దీనికి అర్హులే, ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మేడం, అయితే తర్వాత ప్రశ్న అండి, కోకో సాగులో దిగుబడితో పాటు ఆదాయం కూడా బాగా పెరగాలంటే రైతు సోదరులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు మేడం?
0: అయితే దిగుబడి బాగా తీస్తున్నారు మన రైతాంగం, కానీ నాణ్యత లేకపోవడం వల్ల మనకి ఈ పెద్ద కంపెనీలకి అమ్మినప్పుడు ఈ కోకో ఉత్పత్తులు అన్నవి చాలా ఉంటాయి. గింజల దగ్గర నుంచి మనం తయారు చేసే ఉత్పత్తులు అంటే కోకో మాస్ అంటే లిక్కర్ అంటాం, అది బేసిక్ బై ప్రోడక్ట్. అక్కడి నుంచి కోకో పౌడరు, కోకో బటరు, ఇవన్నీ ముడి పదార్థాలు తయారవుతాయి. ప్రధానంగా దాట్ల నుంచి చాక్లెట్ తయారవుతుంది. ఈ చాక్లెట్ చాలా ఖరీదైన మనకి తిండి పదార్థం కాబట్టి ఇవన్నీ తయారవడానికి నాణ్యమైన గింజలు ఉంటే మాత్రము అధిక ధర రావటం జరుగుతుంది. అయితే మన రైతాంగం ఏం చేస్తున్నారంటే ట్రేడ్ బీన్ అంటాం, బల్క్లో తీసిన తర్వాత ఆ నాణ్యతా ప్రమాణాలు ఎలా పాటించాలో తెలియక మనకి బల్క్లో కంపెనీలకు అమ్మే విధానమే ఇప్పటి వరకు రైతులు పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే క్వాలిటీ మెరుగుపరచాలి. క్వాలిటీ మెరుగుపరిస్తే అది డైరెక్ట్గా చాక్లెట్కి వెళ్తే రైతుకి ఇప్పుడు వచ్చే రేటుకి ఒక 20% ఎక్స్ట్రా రావాలి అనే ఉద్దేశంతో చాలా పథకాలని ఇప్పుడు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకాల్లో 4 కేటగిరీలుగా విభజించుకున్నారు. మొదటి కేటగిరీ అంటే less than 1 hectare, 2-2.5 ఎకరాల లోపు ఉన్నే రైతాంగాలకి 18,000 వరకు ప్రైమరీ ప్రాసెసింగ్కి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తారు. అందులో 35% సబ్సిడీ. ఏ విధమైన రైతాంగమైనా 35% అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 6,000 నుంచి 7,000 వరకు సబ్సిడీ జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ సెకండ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి 5 ఎకరాల వరకు వీళ్ళకి ఏంటంటే 10 crates, దగ్గర దగ్గర ఒక 2 tarpaulins, 1 box, 5 ఎకరాలకి సరిపోయిన వాళ్ళు ఏం కొనుక్కున్నా దానికి 50,000 నుంచి 51,000 వరకు కూడా సబ్సిడీ. దీంట్లో కూడా 35% 18,000 వరకు వస్తుంది. థర్డ్ కేటగిరీ 10 ఎకరాల వరకు వాళ్ళని మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 91,000 నుంచి 130,000 వరకు కూడా వాళ్ళకి ఆ ప్రైమరీ ప్రాసెసింగ్ కావాల్సిన ఏ వస్తువులైనా, అంటే మెయిన్గా ఫర్మెంటేషన్ బాక్స్ అండి, గింజల్ని పొలవబెట్టాలి సరైన పద్ధతిలో, అదేవిధంగా సరైన పద్ధతిలో ఆరబెట్టాలి. మామూలు క్వాలిటీ ప్రొడ్యూస్ తీయాలి అంటే రైతులు బయట ఆరబెడతా ఉంటారు. ఆ స్టాండర్డ్స్ కాకుండా మనకు టెక్నికల్ స్టాండర్డ్స్తో మనం చేయాలనుకుంటే దగ్గర దగ్గర ఇది ఖర్చు అవుతుంది. వీళ్ళకి 100,000 రూపాయలు ఖర్చు అయితే 35,000 సబ్సిడీ ఇక్కడ వరకు కూడా రైతాంగంకి. నెక్స్ట్ లెవెల్కి 4వ కేటగిరీకి వెళ్ళేసరికి ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న రైతులు అందరూ కలిపి 40-50 మంది ఏమైనా ఒక FPO ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ గా ఏర్పడి 30 అనే కాదు 100 మంది అయినా దగ్గర దగ్గర 40 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనకి ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 35,000 స్ట్రైట్ అయ్యే MIDH నుంచి కానీ, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ నుంచి కానీ, ఎస్సీ సప్లాన్ నుంచి కానీ, వాళ్ళు ముందుకొస్తే చాలు ఏ స్కీమ్ లో పెట్టాలి అనేది ప్రభుత్వం చూసుకుని వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
1: మేడం, అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు అద్భుతమైన పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి. ఎటువంటి రైతు కూడా, అంటే మీరు చేసుకోవడానికి లేదన్నట్టు కాకుండా, ఎవరు ముందుకొస్తే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంది. ఇప్పుడు వారికి ఆలోచన వచ్చిన వెంటనే ఎవరిని ఏ శాఖలో కలవాలి, అంటే ఈ బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా మేడం, ఒకసారి మీరు క్లియర్గా చెప్పినట్లయితే, అంటే మనకి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఇవన్నీ వచ్చినాయి, అక్కడ వెళ్ళాలా, లేకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి ముందుగా అవి చెప్పండి మేడం.
0: ఇప్పుడు రైతాంగం డైరెక్ట్గా ఇప్పుడు పండించుకునే రైతులు డైరెక్ట్గా వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు, అంటే ప్రైమరీ ప్రాసెసింగా, సెకండరీ ప్రాసెసింగా, లేదంటే ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగా, వాళ్ళు ముందు

0: నిర్ధారించుకున్న తర్వాత ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి రైతు సేవా కేంద్రాలు, వాళ్ళ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రానికి ఒక్కసారి అర్జీ పెట్టుకున్న తర్వాత ఆ అర్జీని మాత్రము ఖచ్చితంగా మండల ఉద్యానాధికారికి తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామం లెవెల్లో వాళ్ళ అప్లికేషన్స్ అక్కడ పెట్టినప్పటికీ కూడా వీళ్ళు ఒకసారి మండల ఉద్యానాధికారిని కలిసినట్లయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేయటం అనేది జరుగుతుంది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, 20 లక్షలు పైబడిన ప్రాజెక్టులన్నీ జిల్లా ఉద్యానాధికారి డిహెచ్ఓ ఉంటారు, ఆయన్ని డైరెక్ట్గా కలిసి, అంటే మండలాధికారిని కలిసినప్పటికీ కూడా జిల్లా అధికారిని కలిసి మనం అర్జీ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక ఉద్యానాధికారినే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా కలెక్టరేట్లో ప్రతి జిల్లాకి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధంగా ఒక పిఆర్ఓని పెట్టడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్గా కలిసి పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఒక నెంబర్ వస్తుంది. వాళ్ళకి నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ 5 లక్షల ప్రాజెక్ట్ అనుకోండి, బ్యాంకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 5 లక్షల ప్రాజెక్ట్కి ఈ సబ్సిడీ తీసేయం గాను వాళ్ళు బ్యాంక్ లోన్ అప్రోచ్ చేయించుకోవాలి. 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉంటుంది 90% బ్యాంక్ లోన్. ఈ 90% బ్యాంక్ లోను శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ 35% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా రైతులు ఇది తెలుసుకోవాలి.
1: ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?
0: ఉద్యమ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ గా వాళ్ళు ఫోన్ లో వెబ్సైట్ లో చేసుకోవచ్చు. చేసుకోలేని రైతాంగము మీ సేవా సెంటర్స్, వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మూడు తీసుకువెళ్తే వాళ్ళు ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసి పెడతారు.
1: మేడం, చివరిగా ఈ కోకోలో విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే మనం వాల్యూ అడిషన్ చేస్తుంటాం కదా, అది చేపట్టడానికి ఎటువంటి రాయితీలు ఉన్నాయి? ప్రభుత్వం రైతులకి ఎటువంటి ప్రోత్సాహాలు అందిస్తుంది?
0: ముఖ్యంగా విలువ ఆధారిత చూసుకున్నట్లయితే చాక్లెటే మెయిన్ అండి. చాక్లెట్ తయారీయే మెయిన్. ఈ చాక్లెట్ తయారీలో ఏంటంటే ఈ కమర్షియల్ ప్రోడక్ట్కి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఇప్పుడు మనం వివిధ బ్రాండ్ల చాక్లెట్లు తింటాం. ఆ చాక్లెట్లు తిన్నప్పుడు చాక్లెట్ అంటే మనం ఒక స్వీట్ అనే భావంతో ఉంటాం, కాదు. చాక్లెట్ అంటే చాలా విలువైన ఆహారం. అందులో పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ ఉంటాయి. ఆ పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ న్యాచురల్గా చేదుగా, యాస్ట్రింజెన్స్, బిట్టర్నెస్ అన్నీ ఉంటాయి. కానీ ఈ కమర్షియల్ చాక్లెట్కి వచ్చేసరికి యాడెడ్ షుగర్స్, అదేవిధంగా మనకి ఆల్కలీ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ ఆల్కలీ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ బిట్టర్నెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అంటే మనకి ఆ కోకో ఉత్పత్తి తింటే హార్ట్, బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా ఉపయోగం. అద్భుతమైన ఆహారం, కానీ అది పోతుంది. యాక్చువల్గా డార్క్ చాక్లెట్ తినాలి.
1: ఓకే,
0: ఇవన్నీ కూడా మనకి మనం తయారు చేసే హోమ్ మేడ్ చాక్లెట్స్ లో ఉంటాయి. డైలీ ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి పోషకాల విషయంలోకి వస్తే మెగ్నీషియం గానీ, ఐరన్ గానీ, మాంగనీస్, ఫాస్ఫరస్ అసలు వెరీ రిచ్.
1: డాక్టర్ మాధవీలత గారు ధన్యవాదాలు మేడం. ఈ కోకో పంట గురించి చాలా చక్కటి విశేషాలు తెలియజేయడమే కాకుండా ఈ కోకో పంట పండిస్తున్న రైతు సోదరులకి ఎటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయో వివరంగా తెలియజేసి మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: థాంక్యూ అండి.
2: మీరింతవరకు కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించి ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచించింది. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కృష్ణానది ప్రాజెక్టుల నుండి తాగునీటి సరఫరాకు సంబంధించిన డిమాండ్ను పరిష్కరించేందుకు రేపు కీలక సమావేశం జరుగుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖల అధికారులతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో సమావేశమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పాక్సో కేసుపై వెంటనే విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి లభిస్తే వికసిత్ భారత్కు ఊతమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పేర్కొంది. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చెప్పారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐసీసీ తాజా ర్యాంకింగుల్లో భారత క్రికెట్ జట్టు వన్డే క్రికెట్ టీం ర్యాంకింగుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

0: move up your communication skills ladder very quickly. I advise a lot of venture capitalists in the US, and it is true that startups that do a better job of communicating their ideas also end up getting more resources. So that's another thing that I would remind people.
1: Communication is definitely the key. Yeah. Thank you so much, Mr. Tony, for your time. I'm sure this information helps our listeners who are entrepreneurs already and who also aspire to be an entrepreneur in future. Thank you so much for your time. It's been an amazing learning experience.
0: Oh, you're too kind. This was a real honor and a real pleasure. Thank you for having me.
2: ఇంతవరకు ఆంగ్ల పరిచయ కార్యక్రమంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పర్ట్ ఆథర్ మిస్టర్ టోనీ సల్దానా గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నీహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి అల్లరి రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉషా పాడిన పాట. రచన పోతుల రవికుమార్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఇప్పుడు వినండి ఎవడిగోల వాడిది చిత్రం నుండి కార్తీక్ సాధనా సర్గం పాడిన పాట, రచన బండారు దానయ్య కవి, సంగీతం కమలాకర్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: ఇన్నారల్లా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోలు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: న్యాయము?
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు సమాచార సంధ్య, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
4: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార సంధ్య కే సాత్ మే ముకేష్ కుమార్.

రాజరాజరాధితే. నిరోష్టిరాగం తిస్రగతి ఆదితాళం శ్రీ ముత్తయ్య భగవతార్ రచన.

అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వినండి మోహన రాగంలో నరసింహ ఆగచ్చ, మిశ్రచాపుతాళం శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కృతి.

చివరిగా రామరామ తిల్లంగ్ రూపతాళం రూపకతాళం శ్రీ పురందరదాసు కీర్తన.

0: దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై ఆర్ఎస్ రఘు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టుడే కాల్ అపాన్ ద సిటిజన్స్ టు యునైట్ టు ఈజ్ బర్డన్ ఆన్ నేషనల్ రీసోర్సెస్ టర్మింగ్ ద వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వన్ ఆఫ్ డెకేడ్స్ బిగ్గెస్ట్ క్రైసీస్. The Prime Minister was addressing the gathering after inaugurating the Sardar Dham hostel at Vadodara in Gujarat.
1: Pichle kuch varshon mein duniya lagatar asthir paristhitiyon se guzar rahi hai. Pehle corona ka sankat, phir vaishvik aarthik chunautiyan aur ab paschim asia mein badhta tanav. Agar corona mahamari is sadi ka sabse bada sankat thi to paschim asia mein yuddh se bani paristhitiyan इस दशक के बड़े संकटों में से एक है. ऐसे समय में देश को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता है. आज जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें.
0: Prime Minister Modi said the government is making continuous efforts to ensure that this situation has the minimal possible impact on the people of the country. The Prime Minister reiterated his 7-point appeal to tackle the adverse impact of West Asia crisis. These include reducing fuel consumption, prioritizing work from home wherever possible, avoiding foreign travel for a year, and adopting Swadeshi products. He has also urged the citizens to move towards natural farming and avoiding unnecessary gold purchases. The government today informed that there is no shortage of any petroleum products in the country, and India

0: has a stock of 60 days of crude oil, 60 days of natural gas, and 45 days of LPG. This was informed during the fifth meeting of the informal group of ministers in West Asia chaired by Defence Minister Rajnath Singh in New Delhi. The meeting took stock of the latest developments in the conflict and discussed ways to bolster India country's readiness to ensure its minimum effect on the people. India is among the few countries where petroleum prices have held steady throughout this period of global volatility, even after more than 70 days since the conflict started. During the meeting, it was informed that the foreign exchange reserves stand at a comfortable $703 billion. The government said the supply management has been good and the people need not panic or resort to overpurchase of fuel and other products. The meeting was attended by Union Ministers J.P. Nadda, Ashwini Vaishnav, Hardeep Singh Puri, Kiran Rijiju, K. Raman, Ram Mohan Naidu, Sarbananda Sonowal and Dr. Jitendra Singh. Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has said India is moving towards becoming a global economic powerhouse under the leadership of Prime Minister Narendra Modi. Addressing the gathering at CII Business Summit in Delhi today, Mr. Naidu said India must focus on emerging sectors such as artificial intelligence, quantum computing, advanced manufacturing and intelligent logistics to remain globally competitive. The Chief Minister said Andhra Pradesh aims to become a $2.4 trillion economy by 2047. Centre has notified the implementation of the Viksit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen Act 2025 Viksit Bharat GRAMG. The act will be rolled out nationwide from 1st of July this year. The Rural Development Ministry said that the act, which guarantees 125 days of wage employment in every financial year, will empower rural India. A correspondent reports that a provision of 95,692 crore rupees has been made in the current financial year for operationalization of the new framework across the country. In Assam, preparations are in full swing for the swearing-in ceremony of BJP leader Himanta Biswa Sarma as Chief Minister for a second consecutive term tomorrow. The ceremony will be held in Guwahati. The swearing-in will mark the NDA's third consecutive term in Assam. Dr. Sarma today visited the venue to review the arrangements. Speaking to the media, he said Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and BJP President Nitin Navin will attend the ceremony. Indian boxers continued their dominance in the girls under 17 category semifinals at the Asian under 15 and under 17 boxing championships in Tashkent today. In the girls under 17 category, 8 boxers advanced to the finals today. However, 4 Indian boxers had to settle for bronze medals after losing their semifinal bouts today. In the boys under 15 category, India's 6 boxers have advanced to the finals, while 7 others settled for bronze medals yesterday. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:10. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన, ఈ కార్యక్రమంలో త్యాగం, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ అనంత లక్ష్మి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని, కార్యక్రమంలో ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 15వ భాగం. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో పెరటి కోళ్ల పెంపకం, ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త శ్రీకృష్ణ దైత గారి వివరాలు. 7:00 ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు జి సాయన్న. 7:15 ఉదయ తరంగిణి, ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, ఈ అంశం గురించి ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ కిరణ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త అడవి రాజుబాబు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేదునూరి కృష్ణమూర్తి గారిచే గాత్రం. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. డాక్టర్ సామల సదాశివ గారితో పరిచయం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కావేరి వరదరాజన్ గారిచే వీణావాద్యం, మృదంగ సహకారం పి జయభాస్కర్. 11:30

30 నిమిషాలకు సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి పద్మిని పసుమర్తి గారిచే భజన్స్. హార్మోనియం సహకారం యాకోబ్ ఆలీ, ఫ్లూట్ సహకారం కె కామేశ్వర శర్మ, తబలా సహకారం అమిత్ భూషణ్. 12:10 యువవాణి ఆంగ్లంలో, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం, 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం సందర్భంగా విశ్రాంత కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి శ్రీలక్ష్మి అయినంపూడి గారి సంభాషణ, 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ శ్రీమంతుడు శ్రీవల్లి కథ 2వ భాగం శ్రీ కచ్చు లింగయ్య వారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం చెరకు పంటలో ఎరువుల నిర్వహణ. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి పంటలో సేద్యపు పద్ధతులు. ఈ అంశం గురించి జిల్లెళ్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్ రావు గారి ప్రసంగం. అనంతరం వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత. ఈ అంశం గురించి జిల్లెళ్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్ రావు గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ శీర్షికిన జల్ జీవన్ మిషన్. ఈ అంశం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖాధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి బిఎన్ పద్మిని. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కామేశ్వరి గారు ఆలపించే లలిత గీతాలు. 9:15 స్పాట్ లైట్, 9:30 మనీ టాక్ అండ్ మంతన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:15. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.